శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం

26 రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 56 సెకండ్లు. శుభోదయం.

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకు ఇష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సాంప్రదాయం గురించి శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి వ్యాఖ్యానం వింటారు.

సంప్రదాయములు సంస్కారములకు హేతువులు. మన ప్రాచీనులు వేదకాలము నుండి మంచి సంప్రదాయములను ఏర్పరచుకుని వివిధ రంగములలో ప్రగతిని సాధించి ఉన్నారు. సంప్రదాయములు ఇహపర సాధకములు, ఇవి హేతుబద్ధముగానుడును పురాణ కాలములను చారిత్రక కాలములోనూ ఇవి విరివిగా అభివృద్ధి చెందాయి. ఈనాటి కాలములో కూడా వీటికి సముచిత ప్రాధాన్యతను ఇచ్చుచున్నాము. ఇవి క్రమశిక్షణకు ఆలంబనములు, వీటిలో ఆరోగ్య సూత్రములు ఇమిడి ఉన్నవి. కొందరు ఈనాడు సంప్రదాయములపై దుమ్మెత్తిపోయిచున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆచార వ్యవహారములలో కాలానుగుణ్యమైన మార్పులు వచ్చుచుండును. సంప్రదాయములలో కూడా మార్పు సహజము. ఈ మార్పు ప్రగతికి తోడ్పడాలి. సత్సంప్రదాయములు మానవులలో సదవగాహనను పెంపొందించాలి. అనగా అవగాహన లోపం వలనను, ఆచరణలలో ఎదురుగుచున్న ఒడిదుడుకుల వలనను కొన్ని సత్సంప్రదాయములు దుస్సంప్రదాయములుగా పరిణమించుచున్నవి. వీటిని అర్థము చేసుకుని దూరదృష్టితో సత్సంప్రదాయములను కాపాడుకునుట అవసరం. భవిష్యత్తుకు ఇవి సోపానముల వంటివి. వీటి పరిరక్షణ జరుగుకున్నచో భావితరము అంధకార బంధురమగును. నామకరణము నుండి అంతిమ సంస్కారం వరకును మానవ జీవితములో పెక్కు సంప్రదాయములు తొంగిచుచుచున్నవి. ఇవి అన్నీ వైదికాచార వ్యవహారములే, పెద్దలు ఏర్పరిచినవే, మహనీయులు మహాపురుషులు సమర్థించినవే. సత్సంప్రదాయములను పరిపోషించి దుస్సంప్రదాయములను పరిహరింపవలసిన బాధ్యత మన అందరిపైన కలదు. పండుగలకు పెళ్లి పేరంటములను సంబంధించిన సంప్రదాయములు ఎన్నియో కలవు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనునవి ఆర్ష సంప్రదాయములు. ప్రతి ప్రాణిలోనూ దైవమును దర్శించుట భారతీయ సంప్రదాయము. దానధర్మములు మన నిత్య జీవితంలో అంతర్లీనమైపోయినవి. పుణ్యము కొద్ది పురుషుడు, దానము కొద్ది బిడ్డలు అను నానుడి తెలుగునాట కలదు. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సంప్రదాయమును గురించి ప్రబోధించుచున్నది, మనలను సన్మార్గం వైపుకు నడిపించుచున్నది. ఉగాది పెద్దల పండుగ. ప్రకృతి నూతన కాంతులను విరజిమ్ము వేళ నరుడు క్రొత్త ఆశల శివుళ్లపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. దసరా చెడుపై మంచిని సాధించుటకు ప్రతీక. భక్తి ధ్యాన యోగములకిది త్రివేణి వలె ఉంటుంది. సంక్రాంతి భోగభాగ్యములకు దాన ధర్మములకు ఆయువు పట్టు. ఇది పంటల పండుగ. అన్నప్రాసన, అక్షరాభ్యాసము, నాంది, స్నాతకము, కంకణధారణ, మాంగళ్యధారణ మొదలగు అన్నీ భారతీయ సంప్రదాయములే. పే

0: మన సంప్రదాయం. దీపం పరంజ్యోతి స్వరూపం అనే ఆర్యోక్తి. ఏ కార్యక్రమమునకైనను మనము జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించుచున్నాము. కడపలకు పసుపు పూయుట, స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకునుట సూక్ష్మజీవుల ప్రమాదం నుండి కాపాడబడుట కొరకే, మామిడి తోరణాలను కట్టుకునుట పర్యావరణ పరిరక్షణ కొరకే. ప్రతి సాంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రము ఇమిడి ఉన్నది. పిండితో ముగ్గు పెట్టుట మనపై ఆధారపడిన పిపీలికాది ప్రాణికోటి సంరక్షణ కొరకే. వార్షిక ఉత్సవములు దేవాలయములలో నిర్వహించుట మానసిక నైర్మల్యము కొరకే అనుట వాస్తవం. ఈ రీతిగా పరిశీలించినచో మన సంప్రదాయములన్నీ ఆరోగ్య సూత్రములతో మిళితములై మన భావి జీవన మార్గమునకు ప్రదీపికలై ముందుకు నడిపించుతున్నవనుట నగ్న సత్యం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో మిరప పంట సాగు వివరాలు వింటారు.

ఇవాళ కార్యక్రమంలో మిరప సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మిరప సాగు చేయటానికి నేలల విషయానికి వచ్చినట్లయితే, వర్షాధారపు పంటలకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. అయితే మిరప సాగు చేయటానికి నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే, మిరపకు మెత్తటి దుక్కి కావాలి. 3 నుంచి 4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటకు తోలాలి. మరి విత్తన మోతాదు విషయానికి వస్తే, నారు పెంచేందుకు సెంటుకు 650 గ్రాములు ఒక ఎకరానికి సరిపడు నారన్నమాట. విత్తనము ఎదబెట్టేందుకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాల్సి వస్తుంది. తరువాత విత్తన శుద్ధి. కిలో మిరప విత్తనానికి మొదటగా రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రాముల ఇమిడాక్రోఫిడ్ను, చివరగా ఇతర తెగుళ్ల నివారణకు గాను 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకో జబ్బు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తరువాత నారుమడి యాజమాన్యం. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 1 మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో 30 సెంటీమీటర్లు కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం చల్లుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాములు ఫ్రిఫనిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పురుగులను, అంటే నల్లి తప్ప, నివారించవచ్చు. సెంటుకు 1 కిలో వేపపిండి వేయాలి. 1% కార్బోమిశ్రమం లేదా 3 గ్రాములు కాఫర్ ఆక్సిక్లోరైడ్ను 1 లీటరు నీటిలో కలిపిన నీళ్లతో నారుమడిని 9వ రోజు 13వ రోజు తడపాలి. 6 వారాల వయస్సు గల మొక్కలు నాటుకోవాలి. ఈ యొక్క మిరపకు సంబంధించి రకాల విషయానికి వచ్చినట్లయితే, G3, G4 అంటే భాగ్యలక్ష్మి, G5 ఆంధ్రజ్యోతి, CA 960 అంటే సింధూరు, LCA 200 అంటే కిరణ్, CA 1068 అపర్ణ, LCA 235 భాస్కర్, LCA 206 ప్రకాష్, LCA 305 అంటే LAM 305, LCA 334 అంటే LAM 334, LCA 353. ఇంకా కొన్ని రకాలు చూసినట్లయితే, LCA 625, LCA 424, LCA 436 ఈ రకాలను చెప్పుకోవచ్చు. మరి ముందుగా చెప్పుకున్నట్లుగా G3 ఈ రకం విషయం చూసినట్లయితే, పొడవు కాయలు వర్షాధారపు పైరుకు అనుకూలం. దిగుబడి వర్షాధారంగా 6 నుంచి 7 క్వింటాళ్ళు ఎకరాకు. నీటి వసతి కింద 15 క్వింటాళ్ళు హెక్టారుకు. తర్వాత G4 అంటే ఇది భాగ్యలక్ష్మి రకము. కాయలు సన్నగా

పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు ఎండుకాయకు అనుకూలం, వైరస్ను తట్టుకుంటుంది. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 40 నుంచి 45 క్వింటాళ్ళు హెక్టార్కు. G5 దీని మనము ఆంధ్రజ్యోతి రకం అంటాము. కాయలు పొట్టిగా లావుగా ఉంటాయి. ఈ రకము నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో నీటి వసతి కింద సాగుకి అనుకూలం. దిగుబడి చేసి 40 నుంచి 50 క్వింటాళ్ళు వస్తాయి హెక్టార్కు. తర్వాత CA 960 సింధూరు రకము,

వేసవి పైరుకు అనుకూలమైన రకం, దిగుబడి 50 నుంచి 55 క్వింటాల్ వస్తుంది హెక్టార్కు. తర్వాత LCA 200 అంటే కిరణ్ రకం, ఇది పొడవైన కాయలు, తెలంగాణ ప్రాంతంలో నీటి ఆధారపు పైరుకు అనుకూలం, దిగుబడి వచ్చేసి 40 నుంచి 45 క్వింటాల్ ఒక హెక్టార్కు. తర్వాత రకం CA 1068, ఇది అపర్ణ అంటారు. లావైన పొడవైన కాయలు, తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లాలో నీటి వసతి క్రింద పచ్చిమిర్చి ఎండుమిర్చికి అనుకూలం, దిగుబడి 35 నుంచి 40 క్వింటాల్ హెక్టార్కు. LCA 235, ఇది భాస్కర్ అంటారు ఈ రకము. కాయలు పొడవు తక్కువ, కారం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగాను మరియు నీటి వసతి క్రింద సాగుకు అనుకూలం, వైరస్ను బాగా తట్టుకుంటుంది, అన్ని జిల్లాలకు అనుకూలం, దిగుబడి 50 నుంచి 60 క్వింటాల్ హెక్టార్కు. తరువాత LCA 206, ప్రకాశ రకం, పొడవైన కాయలు గల రకం, పచ్చిమిర్చికి ఎండుమిర్చికి అనుకూలం, వర్షాధారం కింద నీటి వసతి క్రింద సాగుకు అనుకూలమైన జాతీయ రకం, దిగుబడి 45 నుంచి 50 క్వింటాల్ ఒక హెక్టార్కు. LCA 305, దీన్నే LAM 305 అంటాము. పొడవైన లావైన కాయలు కలిగిన రకం, పచ్చిమిర్చికి ఎండుమిర్చికి నీటి ఆధారపు పైరుకు అనుకూలం, దిగుబడి 50 నుంచి 60 క్వింటాల్ హెక్టారుకు. LCA 334, దీన్ని LAM 334 అంటాము. ఈ రకము 2006 LAM 334 పేరిట విడుదల చేయబడినది. మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి, వైరస్ను తట్టుకుంటుంది, కాయలు 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవుతో మంచి ఎరుపు రంగు కలిగి ఉంటాయి, వర్షాధారము మరియు నీటి వసతిన అన్ని జిల్లాల్లో సాగుకు అనుకూలం, ఎగుమతికి అనుకూలమైన రకము, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని సుస్థిర దిగుబడులనివ్వగల రకము, జాతీయ స్థాయిలో ప్రశాంత్ అనే పేరుతో విడుదల చేయబడినది, దిగుబడి విషయానికొస్తే 60 నుంచి 65 క్వింటాల్ ఒక హెక్టారుకు. తర్వాత LCA 353, ఈ రకము మొక్కలు గుబురుగా మధ్యస్థంగా ఉంటాయి, కాయలు లేత ఆకుపచ్చ రంగులో 7 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుతో సన్నంగా ఉంటాయి, పచ్చిమిర్చికి మరియు ఎండుమిర్చికి అనువైన రకము. LCA 334 రకము కన్నా 20 నుంచి 25 రోజులు ముందుగా కాపుకు వస్తుంది, కాయలు పండిన తరువాత మంచి నిగారింపుతో ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి, జాతీయ స్థాయిలో LAM 353 అనే పేరుతో విడుదల చేయబడినది, దిగుబడి 60 నుంచి 65 క్వింటాల్ ఒక హెక్టారుకు వస్తుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. వార్తల వివరాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు, ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ

0: ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళి సూపర్ హిట్ అవ్వదు.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
4: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం రఘురామ్ గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజు సింహవాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 9:30 మహిళలు మహారాణులు 4వ భాగం సమర్పణ శ్రీమతి కె శ్రీలత. 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 సినిమా పాటలు, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ వి వెంకట సుబ్రత్నం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఏలూరు ఎస్ఎస్టీ బయోసైన్స్ ఐసీఏఆర్ డైరెక్టర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పి ప్రవీణ దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు విజయవాడ కేంద్రం నుంచి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజు ముత్యపు పందిరి వాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 20th ఏషియన్ గేమ్స్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్తలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈరోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022 హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025 జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7 భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడ్నగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడునగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని

0: భారత్ ఏనాడు అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పురిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది.

ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో ఉపయోగపడే సూక్ష్మజీవులు డాక్టర్ ఎం రఘురామ్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి
5: Work from home. High salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా.
6: చిక్కుకుంది.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: కార్యక్రమంలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఈ అంశం గురించి డాక్టర్ M. రఘురామ్ గారి ప్రసంగం వింటారు.

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాక్టీరియా అనగానే, లేకపోతే వైరస్ ఫంగై అనగానే ఆ వ్యాధి కలుగు చేస్తాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు. సాధారణంగా సూక్ష్మజీవులు వ్యాధినే కలుగు చేస్తాయి, వ్యాధికారక సూక్ష్మజీవుల గురించి ఎక్కువగా ప్రచారం ఉన్నది, వైద్యశాస్త్రం అంతా కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. దానికి భిన్నంగా కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటిది. అయితే ఆ ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏమిటి,

0: ఏ ఏ పరిస్థితుల్లో అవి మనకి మానవాళికి దోహదం చేస్తున్నాయి, ఉపయోగపడుతున్నాయి, ఆ వివరాలు ఈ రోజున డాక్టర్ ఎం రఘురామ్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ రఘురామ్ గారు నాగార్జున యూనివర్సిటీలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: రఘురామ్ గారు చెప్పండి, ఇప్పుడు అందరికీ అందరూ అనుకునే దానికి భిన్నంగా ఉపయోగపడే సూక్ష్మజీవులు అంటే అసలు బ్యాక్టీరియా వైరస్ అనేవి ఉపయోగపడతాయి అంటే కొంతమంది ఆశ్చర్యపోతారు, ఏ రకంగా అసలు ఏంటి అని. ఆ రకంగా ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏమున్నాయి?
1: మనకి నిత్య జీవితంలో మన శరీరంలోనే అన్ని బ్యాక్టీరియా ఉన్నాయండి. అవి అసలు సూక్ష్మజీవులు లేని శరీరమే లేదు. అసలు లేకుండా మనం బతకలేము. అదొకటి, దే ఆర్ ఇన్సెపరబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ బాడీ అన్నారు. ఎందుకంటే వాటి నుంచి మనకు సపరేట్ చేయలేము. మనం తీసుకున్న ప్రతి పదార్థాన్ని అవి మనకి డైజెస్ట్ చేసి మనకు అందు నుంచి శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి బ్యాక్టీరియా మన శరీరంలోనే ఉంటాయి. మనం వాటిని ఉపయోగించుకోకుండా మాత్రం మనం జీవించలేము. అది ఒక ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత, మనం తీసుకునేటటువంటి ఫుడ్ మెటీరియల్ లాగా, ఎక్కడ ఇడ్లీ దగ్గర చూడండి, ఇడ్లీ అయినా లేదా బ్రెడ్ లేదా మనం తీసుకునే వాటిలో కానీ, వీటన్నిటిలో కూడా బ్యాక్టీరియా లేకుండా ఏమీ జరగట్లేదండి. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరగకుండా, బ్యాక్టీరియా చేయకుండా మనం వాటిని ఉపయోగించుకోలేము. కాబట్టి మన నిత్య కృత్యంలో ఉపయోగిస్తున్న ప్రతి పదార్థంలోనూ, ఫుడ్స్ అన్నిటిలోనూ మనకు బ్యాక్టీరియా ఉంటాయండి. అవి మనకన్నీ ఉపయోగమే చేస్తాయి, మనకి సహాయకారకాలే అవన్నీ కూడా.
0: అయితే ఏ రకంగా
1: ఎలాగంటే, ఇప్పుడు మనకి ఒక ఎంజైమ్ కావాలనుకోండి, ఏదైనా సరే మనం తీసుకునే ఫుడ్స్ని డైజెస్ట్ చేయాలంటే ఒక ఎంజైమ్ ఉంటే కానీ అది డైజెస్ట్ కాదు. ఆ డైజెస్ట్ చేసేటువంటి ఎంజైము ఈ బ్యాక్టీరియానే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మన శరీరంలో కోలాల్లో ఉండబట్టి ఆ బ్యాక్టీరియా ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయబట్టి మనం వాటిని డైజెస్ట్ చేసుకొని అరుగుదల వల్ల మనకు శక్తిని పొందగలుగుతాం. మనం అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ బ్యాక్టీరియానే అక్కడ పనిచేయట్లేదు కాబట్టి అదే ఎంజైమ్ను మనం ట్యాబ్లెట్ రూపంలో వేసుకుంటున్నాం. అప్పుడు కూడా పరిశోధన చేసి ఇండస్ట్రీలో కూడా ఈ బ్యాక్టీరియానే ఉపయోగించి ఆ ఎంజైమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి వాళ్ళు ట్యాబ్లెట్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ మనకు అందిస్తున్నారు. మనం దాన్నే వేసుకొని మనం డైజెషన్ కింద వాడుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి లోపల నార్మల్ ఫ్లోరా అయినా చేసే పనే అదే. ఒకవేళ మనం బ్యాక్టీరియా కనుక చెడిపోయి మనం ఏదైనా అనారోగ్యకారం వస్తే కనుక, అప్పుడు ఇండస్ట్రియల్గా ప్రిపేర్ చేసిన ట్యాబ్లెట్స్ అయినా వేసుకున్నా ఆ ట్యాబ్లెట్స్ కూడా వీటి నుంచే వస్తున్నాయండి.
0: ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవి మనకి
1: ఉపయోగపడుతూనే ఉంటాయండి.
0: బాగుందండి. అంటే ఇప్పుడు చాలామంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, డాక్టర్లు వీళ్ళు రాసేటటువంటి ఎంజైములు అరగట్లేదు అని అంటే ఏదో ఆ ఎంజైమ్ ఎంజైమ్ రాస్తారు, లేకపోతే ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటుంటాము, తర్వాత పొల తేనెపులు వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఇవన్నీ కూడా సుమారుగా వీటిలో ఈ రకమైన
1: ఎక్కువ శాతం అన్ని కూడా ఈ ఇండస్ట్రియల్గా ప్రొడ్యూస్ చేసే ట్యాబ్లెట్స్లో కాస్త మంచి ఫర్మెంటేషన్స్, మంచి ఫార్ములేషన్స్ అన్నీ కూడా మనకి బ్యాక్టీరియా నుంచి వచ్చేవి ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఆస్పర్జిలస్ వెరైజే నుంచి డైజీప్లెక్స్ అండి ఎంజైమ్ ఉంటుందండి. ఆ ఎంజైమ్ వల్లే మనం అది అరుగుదలకు ఉపయోగిస్తారండి. దాన్ని ఆ సిరప్స్ అన్నింటిలో కూడా ఉపయోగించుకొని డైజెషన్కి వాడుకునేదండి. అంటే ఏంటంటే, బీటా అమైలేజ్ అనే ఎంజైమ్ దాంట్లో అది ప్రొడ్యూస్ చేయబట్టి ఆ ఎంజైమ్ మనం యూజ్ చేసుకుంటే ట్యాబ్లెట్స్లో అది మనకి డైజెషన్కి ఎక్కువ ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఈ పాలు తాగడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. వాళ్ళు పాలు పెరిగంటే వాళ్ళు ఇష్టపడరు. అంటే వాళ్ళల్లో నార్మల్ ఫ్లోరాలో మనకి లాక్టోబాసిలస్ అన్నది ఒకటి ఉండకపోబట్టి వాళ్ళు ఆ ఫీలింగ్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి స్పోరోలాక్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇస్తారండి. ఆ ట్యాబ్లెట్స్లో ఉండేవి ఈ స్పోర్స్ ఆఫ్ లాక్టోబాసిలే అండి, అవే ఉంటాయి దాంట్లో. అవి వేస్తే వాళ్ళకి మళ్ళీ మనం బ్యాక్టీరియా మనమే ఇంట్రడ్యూస్ చేసినట్టు, మనం బ్యాక్టీరియా మనమే ఇంట్రడ్యూస్ చేస్తే తప్ప ఆ ఫంక్షన్ జరగలేదు. కాబట్టి బ్యాక్టీరియా అప్పుడు మనకు తప్పనిసరిగా ఉపయోగపడుతూనే ఉంటాయండి.
0: ఇటీవల కాలంలో మరి ఈవెన్ మన షుగర్ వ్యాధికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాల నుంచి తయారు చేసిన మందులు వాడుతున్నారని చెప్పి అంటుంటారండి.
1: ఇవేంటంటే అండి, ఈ ఎక్కువ సైనో బ్యాక్టీరియాలో బ్యాక్టీరియాకి చెందిన స్పైరులేనా అని ఒకటి ఉందండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ మైక్రో ఆర్గానిజము. ఈ బ్యాక్టీరియా, ఈ సైనో బ్యాక్టీరియాని ప్యూరిఫై చేసి కనుక ఇది కనుక ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కంటే ఎక్కువగా పనిచేస్తుందండి. అసలు ఆహారానికి సబ్స్టిట్యూట్గా కూడా దీన్ని వాడే అంత కెపాసిటీ ఉండండి దానికి. ఎందుకంటే అది ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయండి దాంట్లో. అందుకని మల్టీపర్పస్గా ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారండి. ఇప్పుడు పెద్ద పెద్ద రీసెర్చ్ ఇండస్ట్రీస్ లాగా ఇప్పుడు మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ ఉందండి, వాళ్ళంతా ఇప్పుడు దీని మీద పరిశోధనలు చేసి దీంట్లో అడ్వాన్స్డ్ వర్షన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారండి. దీని నుంచి జనరేట్ చేసినటువంటి స్పైరులైన ట్యాబ్లెట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారండి. అంటే అట్లాగా అది ఇండస్ట్రియల్గా కూడా మనకి బాగా ఉపయోగపడే ఒక బ్యాక్టీరియా అండి సైనో బ్యాక్టీరియా. అది
0: అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ
1: రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి మైసూర్ వాళ్ళు.
0: కాబట్టి అక్కడ డయాబెటిక్లో ముఖ్యంగా ఏమిటంటే చాలా రకాలైన పదార్థాలు తినరు, అందువల్ల వీళ్ళు

0: కొంచెం వీక్ అవుతారు కాబట్టి ఏమైనా తింటే వాళ్ళకి షుగర్ పెరిగిపోతుంది. అందుకని ఏవి తినకుండా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేయగలిగినటువంటి ఆర్గానిజం అండి అది.
1: అదే కెమికల్తో తయారైన టాబ్లెట్లు ఇస్తే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్,
0: మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎప్పుడు కూడా బ్యాక్టీరియా వల్ల ఎప్పుడు ఉపయోగం కానివ్వండి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే లేదండి. ఎందుకంటే వీటికి ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం శరీరంలో, చేయబట్టి అవి చక్కగా ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, చేసిన దాన్ని మనం యూస్ చేసుకుంటాం, మన శరీరం ఉపయోగించుకుంటుంది కాబట్టి మనకు ఉపయోగంగా అది పనిచేస్తాయండి. అవి ఎక్కడ కూడా మనకి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి రావండి.
1: అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వ్యాధుల్లో కూడా ఈ బ్యాక్టీరియా వాటిని వాడతారని చెప్పేసి అన్నారండి. అంటే ఏ సందర్భంలో యాంటీ క్యాన్సరస్గా కొన్ని బ్యాక్టీరియా వాటిని ఎక్కడైనా వాడడానికి అవకాశం ఉందా?
0: అంటే యాంటీ క్యాన్సరస్గా అంటే అంత కరెక్ట్గా
1: ఇంకా ఎస్టాబ్లిష్
0: చేయలేదండి దానికి. ఎందుకంటే క్యాన్సరస్ అనేది రిపీటెడ్ సెల్ డివిజన్ కదండి, అది కణ పెరుగుతూనే ఉంటాయి, కణ విభజన జరుగుతూ ఉంటుంది. దాన్ని అరికట్టేటువంటి బ్యాక్టీరియా ఇంకా అంత పరిశోధన జరుగుతుందండి, ఇంకా అంతవరకు రాలేదండి.
1: మన శరీరంలో అసలు మామూలుగా ఉండేటటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏమై ఉంటాయండి? అంటే ఒకటి రెండు మనం ఉదాహరణ చెప్పుకుంటాం.
0: మనకి కోలీ బ్యాక్టీరియా అంటాం, కోలీ ఫామ్స్ అంటామండి. మన కోలాన్లో, మన జీర్ణ వ్యవస్థలో మొత్తంలో కూడా ఈ కోలీ ఫామ్ బ్యాక్టీరియా అని ఉంటాయండి. ఎస్సెరీషియా కోలీ అనేది మెయిన్, దాని తర్వాత దానికి ఆ కుటుంబానికి సంబంధించినవి చాలా బ్యాక్టీరియా ఉన్నాయండి. అన్నీ కూడా మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడేవండి. ఇప్పుడు ఇవి మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళకి కానీ వయసులో ఉన్నవాళ్ళకి కానీ లేకపోతే మోషన్స్ కంటిన్యూస్గా మోషన్స్ అవుతున్నప్పుడు ఈ కోలీ బ్యాక్టీరియా అన్నీ కూడా వాషౌట్ అయిపోతాయి. అయిపోతే చాలా ఇబ్బంది అండి మనకి. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కూడా మళ్ళీ మనం ఈ బ్యాక్టీరియాని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. చేసుకుంటే తప్ప మనకి మళ్ళీ నార్మల్సీ రాదండి. కాబట్టి కోలీఫామ్ బ్యాక్టీరియా కోలాన్లో ఉన్నవి చాలా ఉపయోగం ఉండి, అవి లేకపోతే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి. కాబట్టి అది మెయింటైన్ అవుతూ ఉంటాయండి బ్యాలెన్స్ ఎప్పుడు కూడా. ఆ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మన ఆరోగ్యం, మన డయోరియాలు ఇవన్నీ రానే వస్తూనే ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే.
1: తర్వాత ఇటీవల కాలంలో అతి ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో కూడా బ్యాక్టీరియా వాటిని ఉపయోగిస్తున్నారు అని చెప్పి కొన్ని పుస్తకాల్లో చదివామండి. పర్యావరణ పరిరక్షణకి బ్యాక్టీరియా ఏ రకంగా ఉపయోగపడతాయి?
0: ఇది చాలా ఉపయోగమైనటువంటి విషయం అండి ఇది. ఎందుకంటే ఒక పక్క మన శరీరం గురించి తెలుసుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా కంజీనియల్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా మన పర్యావరణ పరిరక్షణ చేసుకోవాలి కాబట్టి దానిలో ఉపయోగపడే బ్యాక్టీరియా చాలా ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు మన వెజిటబుల్ వేస్ట్ ఉంటాయి అన్ని కూరగాయల మార్కెట్లో, లేకపోతే మన ఇంటి ఉన్న వెజిటబుల్ వేస్ట్ కానీ ఏవైనా సరే అంతా చెత్తగుండలు ఎక్కడ భరేస్తాం. ఆ వేస్ట్ని అంతటిని డీగ్రేడ్ చేయాలి, మళ్ళీ మనకు అవి అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి అంటే తప్పనిసరిగా మైక్రోబ్స్ని వాడాలి. సూడోమోనాస్ అని, సెల్లోమోనాస్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి, బ్యాసిలస్ అని. వీటన్నిటికీ ఒక గుణం ఏంటంటే మీరు ఏదైనా ఒక కార్బన్ సోర్స్, ఏదైనా ఒక వెజిటబుల్గా ఏదో ఒకటి దానికి సప్లై చేస్తే చాలు, అది దాన్ని డీగ్రేడ్ చేసి దాన్ని డీకంపోజ్ చేస్తుంది. అందుకని వాటిని న్యాచురల్ స్కావెంజర్స్ అన్నారు. వాటిని వాడుకుంటే మనకి ఈ క్లీనప్ ప్రోగ్రాంలో ఈ వెజిటబుల్ వేస్ట్ కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా సరే అది క్లీన్ చేయగలుగుతాయండి. ఎంతవరకు క్లీన్ చేయగలవు అంటే మన ఇండస్ట్రీస్లో వాడుతున్న టాక్సిక్ కెమికల్స్ని కూడా. ఎందుకంటే మన ఇండస్ట్రీలు చాలా రకాలు ఉన్నాయండి, మనకి ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మసీ ఉంటాయి, అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అన్నిట్లోనూ టాక్సిక్ కెమికల్స్ కూడా యూస్ చేస్తారు,
1: విషపూరిత
0: రసాయనాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎఫ్లుయెంట్స్ ఎక్కడే చేస్తారు, ఎక్కడ ఉన్న నియర్ బై ఏరియాలోకి వదిలిపెట్టేస్తారు. కానీ వాటి అక్కడ ఉన్న బ్యాక్టీరియా వాటిని అన్ని డిగ్రేడ్ చేసి వాటిని ఉపయోగించుకొని అవి బతికి మనకి వాటి నుంచి బారి నుంచి మనకు కాపాడుతుంటాయండి. అవి చాలా ఉపయోగం ఉండేవి.
1: అలాగే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ ఆయిల్ ట్యాంకర్స్ అవి సముద్రాల్లో లీక్ అయినప్పుడు కూడా బ్యాక్టీరియా కొన్ని వాడతారని చెప్తారు.
0: అవునండి, అవి అది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అది అడ్వాన్స్డ్ అండ్ ఇన్ ది సెన్స్ దాంట్లో మైక్రోవేల్ అప్లికేషను చాలా అత్యవసర పరిస్థితి అండి అది. ఎందుకంటే అది ఇంకొకటి చేయలేనిది, అవి ఒకటే చేయగలిగినవి ఆ పరిస్థితి మాత్రం. ఎందుకంటే ఒక సముద్రంలోనో లేకపోతే ఒక ఎక్స్కవేషన్ జరుగుతున్నప్పుడు ఆయిల్ స్పిల్ అయిపోయింది అనుకోండి, కొన్ని వేల గ్యాలన్స్ ఆఫ్ లీటర్స్ అన్నీ కూడా అక్కడ స్పిల్ అయిపోతే సాయిల్ అయినా పాడైపోతుంది, ఆ తల సముద్రంలో అయినా పాడైపోతుంది. అక్కడ ఉన్నటువంటి చేపలు కానీ సముద్రంలో అయితే సముద్రంలో చేపలు ఇవన్నీ పోతాయి, సాయిల్లో అయితే సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా మిగతావన్నీ కూడా చనిపోతాయి. అటువంటి సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియాని కనుగొన్నారండి ఇప్పటికీ. ఈ సూడోమోనాట్స్ అంటారండి వాటిని, అవి ఫ్లోరసిన్ సూడోమోనాట్స్ అని చెప్పి. ఈ సూడోమోనడేల్స్ మెంబర్స్ని కనుక మనం స్ప్రే చేయగలిగితే ఆ బ్యాక్టీరియాని, వాటికి ఉన్న గుణం ఏంటంటే హైలీ కాంప్లికేటెడ్ కార్బన్స్, అంటే మన హైడ్రోకార్బన్స్ అంటే ఈ పెట్రోలియం ఇలాంటివి, కిరోసిన్ ఏవైనా సరే, ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా అవి తినేయగలవు. అవి ఉపయోగించుకొని అవి బతుకుతాయి, వాటిని క్లియర్ అప్ చేస్తాయి. అందుకని దాన్ని ఈ ప్రాసెస్ని బయో రెమిడియేషన్ కింద ఇప్పుడు బాగా పాపులర్ అండి అది. ఎక్కడైనా సరే స్పిల్స్ జరిగినా, ఏదైనా అవాంతరాలు జరిగినప్పుడు, ఎట్లా ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు అందరూ బయాలజిస్ట్నే పిలవాలి, మైక్రోబయాలజిస్టే వెళ్ళి వాటిని క్లియర్ చేయగలుగుతున్నారండి. మామూలుగా ఎవరి వల్ల కాదు, అన్ని లీటర్ల క్యాన్ ఉన్న ఆయిల్ని స్పిల్ అవుట్ చేయాలంటే, దాన్ని క్లియర్ చేయాలంటే వల్ల కాదు. వితౌట్ మళ్ళీ పర్యావరణానికి అన్యాయం జరగకూడదు, పర్యావరణ రక్షణ జరుగుతుంది.

0: చుట్టూ దాన్ని క్లీన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనకు బ్యాక్టీరియా చాలా ఉపయోగపడతాయండి.
1: అదే మనం అదే సందర్భంలో ఒకవేళ కొన్ని టన్నుల కెమికల్ ని అక్కడ వాడామనుకోండి, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ
0: ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీటికి బ్యాక్టీరియా గల మనం కావాల్సింది ఏంటంటే కొంత ఏదైనా కార్బన్ సోర్స్ మనం యాడ్ చేయవలసిన దానికి ఆ బ్యాక్టీరియా కొంచెం బతకడానికని కొంచెం ఏదైనా గ్లూకోజ్ లాంటిది లేదా తక్కువ క్వాంటిటీలో ఉన్న షుగర్ ఏదైనా సరే యాడ్ చేసినా చాలు, బ్యాక్టీరియా బాగా ప్రాలిఫరేట్ అయ్యి మీకు ఇక్కడ ఆ ఉన్నటువంటి కెమికల్స్ని క్లియర్ చేయగలుగుతాయి.
1: అయితే ఇంత పెద్ద మొత్తంలో వీటిని ఎలా తయారు చేస్తారు అంటే ఇప్పుడు కొన్ని వేల టన్నుల ఆయిల్ పోయినప్పుడు కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా ఇండస్ట్రియల్లో వేస్ట్ని అవన్నీ కూడా చేయటానికి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా కావాలి కదా, వాటిని ఎలా ఉపయోగిస్తారు, ఏ ఫామ్లో ఉంచుతారు, ఎలా తయారు చేస్తారు?
0: ఇది ఇండస్ట్రియల్ పర్పస్కి వాటికి ఏంటంటే ఫెర్మెంటర్స్ అని ఉంటాయండి. ఆ ఫెర్మెంటర్స్లో ఏంటంటే మనం గ్రోత్ మీడియా యాడ్ చేస్తే బ్యాక్టీరియా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. 24 అవర్స్ లోపు మీకు డబలింగ్ టైం అనేది 6-7 గంటల్లోనే ఉంటాయి, కొన్ని 12 గంటలు ఉంటాయి. మీరు పెట్టిన ఒక సెల్ వేస్తే 4-5 గంటలకల్లా 2 సెల్స్ అవుతాయి. అలాంటిది మీరు వితిన్ 1 డే 24 అవర్స్ టైంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ క్రియేట్ చేయొచ్చండి ఒక టెస్ట్ ట్యూబ్లో. అట్లాంటిది ఫెర్మెంటర్ అంటే ఇంకా పెద్దది ఉంటుందండి. దాంట్లో టన్నుల్లో మీకు తయారు చేసి మీకు స్ప్రే చేసేయచ్చు. ప్రిపరేషన్ అన్నా చాలా ఈజీ అండి, కల్చరింగ్ చేయడం అన్నా చాలా ఈజీ వీటికి. ఎందుకంటే గ్రోత్ మీడియంలో కావాల్సినవి ఇచ్చిన మినిమం మీడియా దాన్ని ప్రిపేర్ చేసి వాటిని మల్టిప్లై చేస్తే మనం బోల్డ్ అంత బ్యాక్టీరియా తయారవుతుంది ల్యాబ్స్లో. వాటిని మనం ఇండస్ట్రీగా ఎవరికి అప్లై చేయాలన్నా ఏ ల్యాండ్ మీద అప్లై చేసినా ఈజీ, పోర్షన్స్లోనే అప్లై చేయొచ్చండి.
1: ఇక పరిశోధనల విషయంలో వాటిలో కూడా ఈ బ్యాక్టీరియాని ఎలా వాడతారు?
0: ఇప్పుడంతా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన బయోటెక్నాలజీలో ఈ మైక్రోబల్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ సైన్స్ అంతా కూడా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్గానే ఉంటుంది కాబట్టి, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏదైనా సరే టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటి బలాన్ని కొత్తది కనిపెట్టామంటే అది మనకు ఉపయోగపడుతుందని టెస్ట్ చేయాలంటే ఒక హ్యూమన్ ట్రయల్ వేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక మైక్రోబ్ తీసుకొని దాంతో టెస్ట్ చేసామనుకోండి వితిన్ 24 అవర్స్ మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. కాబట్టి మన ప్రిపరేషన్స్ ఒక యాంటీబయాటిక్ కానీ ఒక డ్రగ్ కానీ ఏదైనా సరే అది ఈ లెవెల్లో చిన్న మినిమం లెవెల్లో స్క్రీనింగ్కి మైక్రోబ్సే వాడాలండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఇనీషియేట్ చేయాలంటే మైక్రోబ్స్తోనే ఇనీషియేట్ చేస్తామండి. ఎందుకంటే హయ్యర్ ఆర్గానిజమ్స్లో చేయలేం కాబట్టి, ఒక మనిషిని పరిశోధన చేయాలన్న ఆలస్యం అవుతుంది, ఒక మొక్కల్లో చేయాలన్న ఆలస్యం అయిపోయి, ఒక జంతువులో చేయాలన్న ఆలస్యం అయిపోయి. అదే ఒక మైక్రో ఆర్గానిజం అనుకోండి, ఒక బ్యాక్టీరియా అనుకోండి, చాలా సింపుల్, ఒక ల్యాబ్లో కూర్చొని టెస్ట్ చేసేయచ్చు. ఎంత అడ్వాన్స్డ్ మైక్రోవేల్ బయోటెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ అయినా ల్యాబ్స్లో పరిమితమై మనం చేస్తే దాని నుంచి మనకి మంచి ఫలితాలు వస్తాయండి. ఆ ఫలితాలను మనం మళ్ళీ మానవులకు కానీ ఎలా ఉపయోగించవచ్చు అని ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి కూడా ప్రస్తుతం రీసెర్చ్లో మైక్రోవేటికి
1: మించి స్పీడ్
0: ఒకటి త్వరగా తయారైపోతాయండి. మనం తక్కువ కాలంలో చేయగలుగుతాం ఎక్స్పెరిమెంట్, రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది.
1: కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు సూక్ష్మజీవుల ద్వారా మనకి జరుగుతున్నాయని చెప్పి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే కేవలం బ్యాక్టీరియా వైరస్లు అంటే ఎంతసేపు అవి నష్టం కలుగజేస్తాయని
0: ఆలోచనలో
1: ఉన్నాము, బట్ అంటే ఈ ప్రకృతిలో రెండు బ్యాలెన్స్ కూడా ఉన్నది అనేది చాలా చక్కగా చెప్పారండి రఘురామ్ గారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచన భాస్కర్ భట్ల.

మీరు విన్న ఈ పాట జై చిరంజీవ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. సంగీతం మణిశర్మ, గీతరచన సిరివెన్నెల. కార్యక్రమంలో జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్, గీతరచన కులశేఖర్.

మీరు విన్న ఈ పాట ఒక లైలా కోసం. ఈ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన పాట. సంగీతం అనూప్ రూబెన్స్, గీత రచన శ్రీమణి. భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం కార్తీక్ శ్వేతామోహన్ పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to inaugurate SemiCon India 2026 at Yashobhoomi in New Delhi this morning. BJP to launch month-long nationwide Seva Sankalp Abhiyan today to mark Prime Minister Narendra

సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు, బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట రెడ్క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 247 లక్షల నెరవేరుతుందని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్దమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా 49 కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాల సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ది ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడిదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగరవనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ది చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కొన్ని సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233

0: 93 మార్కాపూర్, ఎస్టిడి కోడ్ 085596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233 93. ఫోన్ నెంబర్ మార్కాపూర్, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: అదృష్టవంతులు.
0: అదృష్టవంతులు, అందులో ఏ పాట అండి?
1: అయ్యయ్యో బ్రహ్మయ్య అనే పాట.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: బ్రహ్మయ్య. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తమ్మా.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: నా పేరు ఆబయ్య.
0: ఓబయ్య గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ప్రేమకు ప్రేమాభిషేకంలో తారలు దిగి వచ్చిన పాట కావాలమ్మా.
0: ప్రేమాభిషేకం. ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను కొమ్మరి చెట్టింది అమ్మ, కొనలు చెప్తాం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: సరేమ్మా,
0: వినండి.
1: సరేమ్మా, నమస్తే అమ్మా.
0: ఓకే.

0: ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను కొమ్మర చెట్టుంది అమ్మ, కొమ్మ కొనాలి చేస్తాం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: సరేమ్మా,
0: వినండి.
1: సరేమ్మా, నమస్తే అమ్మా.
0: ఓకే, నమస్తే అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ముఖాన మొటిమలా,
4: సై బాల్.
3: గజ్జా బొబ్బలా,
4: సై బాల్.
3: నడుగుల తామరా,
4: సై బాల్.
3: బురద పుల్లా,
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
6: హలో, వెల్కమ్ టు హాల్ ఎఫ్ఎం.
7: హలో, నమస్తే మేడం.
6: నమస్తే అండి, మీ పేరండి? మీరు కోరిన పాట వస్తుంది, వినండి. కోటేశ్వరరావు గారు.
7: థ్యాంక్ యూ మేడం.
6: వెల్కమ్ అండి.

0: పూకాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
5: సావన్కర్ గంగాధర్, కుండల్వాడి జిల్లా నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
4: ఓకేనండి, బాగున్నారండి.
6: అపన్ జా వ్యక్తి శీ బోలత హలో త్యాన్ని ఆప్లా కాల్ హోల్డ్ వర్ ఠేవ్లా ఆహి కృపయా లైన్ వర్ రహా ఆప్ జస్ట్.
4: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
7: నమస్తే మేడం, దేవరాజు భట్ సాల్మాన్ మేడం.
4: సాల్మాన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
7: కిరాయి దాదా మేడం.
4: కిరాయి దాదా. అందులో ఏ పాట అండి?
7: కురిసే మేఘాలు తడిచే అన్నారు మేడం.
4: కురిసే మేఘాలు.
7: అవును మేడం.
4: ఓకే సాల్మాన్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
7: ఆలగడ్డ పోలయ్యా.
4: ఓకే ఓకే, మనకు సమయం తక్కువగా ఉందండి ఈరోజు.
7: ఓకే మేడం.
4: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.

మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజు సింహవాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఘనలీలా గుణజాతుర్భువనము కల్పించి రక్షించి విదనమంచే విపురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రవీర్యునికి నిత్య ప్రవృత్తి కలిగి నీలకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మో

0: ఉత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతిని తెలియపరిచాడు. అంతేకాదు స్వామిని కీర్తించేటువంటి అనేక నామాల్లో ప్రత్యేకించి విష్ణు సహస్రనామాల్లో కూడా స్వామివారికి నామాంతరంగా సింహ అని మనం నామాన్ని చూడడం జరుగుతోంది. హినస్థితి సింహ అని అంటే సమస్తమైనటువంటి దుష్ట జీవులేవైతే ఉన్నాయో వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ. అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడవీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతి మూలకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించవచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికే స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరి నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశురపి నిపదతి మద మలిన కపోల భిత్తి జుగజేషు ప్రకృతిర్యం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతు. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలంపైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్నంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కృపా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా

0: సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే, ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే, మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయి అంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనే అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు. అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ, నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాదాం జనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట. నర్యా అని అంటే నరులలో శ్రేష్ఠుడా, నరసింహ అంటే కూడా అదేగా అర్థం. నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్యా, ఓ పురుషశ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే, ఇంతకు ముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి. వీటినంటి అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం. ఎప్పుడుదాకా? నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలను అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగా నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం, దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ విద్యా యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది. నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం. అంటే దృష్టిలు అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై, మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీ

విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్ప స్వామిగా కొండల రాయునుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నమాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాశక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి ఉత్సవాలు కాలోత్సవాలు. ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని. అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే, యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో, యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేముని దిజక్రింగంటి మెట్లైనను ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరికిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని
నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా. చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెర

0: గాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో, ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలనాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడన్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు, ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్, దిక్కులకెల్లనెక్కుడు తుదుంజర దిక్కగునట్టి దిక్కుకే మృకెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశివుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక, ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతారు, భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి, భద్రంబు మీకయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్ నేను తెలుసుకుంటూ ఉన్నాను ఏమిటి, దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాల అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా, అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి. అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామివారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారిని విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు, సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకనే ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తన నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలను కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అనే దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది?

0: ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కిపెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణుహు అని పిలుస్తారు, జ్వలంత, సర్వతోముఖ, నృసింహ, భీషణ, భద్ర, మృత్యుమృత్యు అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు. ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు, పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదుల వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువున్ అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దలను గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు, కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు, చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్ నామస్మరణాద్ భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహానికి పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుంది. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండటం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
1: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రు జగతోస్య రక్షణధియా తిష్ఠద్దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీశ్రీనివాస ప్రభుః. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి

0: దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణ హస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకు జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది. ఆ విషయాన్నే ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ, మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా, కమలాక్షణర్చించు గరములు గరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జోచు జూట్కులు జూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని అడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పానరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవకుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు నాలుగో భాగం సమర్పణ శ్రీమతి కె శ్రీలత.
1: మహిళలు మహారాణులు ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం.

0: ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సుభాషిణి గారు. దేవుళ్ళల్లో ప్రథమంగా మనము పూజ చేసుకునే మన విఘ్నేశ్వర స్వామి గురించి, ఏ కార్యక్రమంలోకైనా మొదట మనం పూజ చేసేదే విఘ్నేశ్వరుడికి. ఆ విఘ్నేశ్వరుడి గురించి మనకి ఇప్పుడు పాట పాడతారు సుభాషిణి గారు.
1: వినాయకాని మూర్తికి

0: సుభాషణ గారు చాలా చక్కగా పాడారండి వినాయకుని గురించి. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
0: మన స్టూడియోకి ప్రమీల గారు వచ్చారండి. ప్రమీల గారు ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఐదోతనానికి బాగుండాలని చెప్పి ప్రార్థన చేసే ఒక ఆది పరాశక్తి, మన యొక్క బలాన్ని మన యొక్క శక్తిని చూపించడానికి ఉన్న మహాతల్లి ఆవిడ. ఆవిడ గురించి ఇప్పుడు ప్రమీల గారు ఒక పాట పాడతారండి.
2: నమస్తే అండి. నేను ఇప్పుడు అమ్మవారి గురించి ఒక చిన్న పాట పాడుతున్నాను. అమ్మమ్మ

తో కోనేటి రాయడు కరివేపాకేదని అడిగిన నీ విభుని చూచి అమ్మమ్మ.

ఈరోజు కీరా దోసకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. ఎండలో కాస్త నిలబడ్డామంటే సూర్యుడి స్ట్రా వేసుకుని మన శక్తినంతటినీ జుర్రేసుకున్నట్టుగా ఉంటుంది. ఏ కాస్త వేడిగాలులు తగిలినా ఒంట్లోని నీరంతా పోయి శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. మరైతే ఆ నిస్సత్తువును దూరం చేసుకోవాలంటే వేడిని తరిమికొట్టే ఆహార పదార్థాలను తప్పకుండా తినాల్సిందే. అందులో అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటుంది మనకు సుపరిచితమైన కీరా దోస. ఎండల్లో దాహాన్ని తీర్చే ఈ కీరాలో ఏమేం పోషకాలున్నాయో, అది ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకున్నారంటే ఈసారి సమ్మర్ స్నాక్స్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కూల్ యూజ్ ఏ కుకుంబర్. ఏ ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాడే ఈ నానుడిని ఎప్పుడైనా విన్నారా? అది చల్లదనానికి చిరునామా అయిన కీరా దోసకాయ యొక్క ప్రత్యేకత వల్లే ఆ మాట వచ్చినట్టుంది. చూడగానే గుర్తొచ్చే దీని ఆ చలువ లక్షణం వల్ల కొంతమంది కీరా ముక్కలతోనే అల్పాహారాన్ని మొదలు పెడితే మరికొందరు రైతా, శాండ్విచ్, సోడా, జ్యూసులలోనూ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దలకే కాదు, రకరకాల డైటింగ్లు చేసేవారికి ఎన్నో ప్రయోజనాలు అందించే కీరా గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మనమైతే దీన్ని కూరగాయల్లో ఒకటిగా కలిపి చేసుకుంటాం, కానీ నిజానికి ఇది ఒక పండు. కాయగా ఉన్నప్పుడే కోసుకుంటాం కాబట్టి వెజిటబుల్లోనే దీని స్థానం ఇచ్చిండవచ్చు. ఇంకా మామూలుగా కీరాలో గ్రీన్ కుకుంబర్నే ఎక్కువగా చూస్తుంటామా? కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ కీరా దోసకాయల్లో బోలెడన్ని రకాలున్నాయి. కొత్త కొత్త వెరైటీలు కూడా వచ్చేస్తున్నాయి. అవేంటో అంటే, పొడుగ్గా తెల్లగా ఉండే స్నేక్ కుకుంబర్ని మన దగ్గర సాగు చేస్తుంటారు. పలచని తోటలో ఉండే ఇది రూపంలో కాస్త భిన్నంగా ఉంటుంది, కానీ దీని రుచి మాత్రం అచ్చంగా గ్రీన్ కీరాలాగే ఉంటుంది. ఇంకా దీంట్లోనే గీతలతో ఉండే స్టెప్ కుకుంబర్, మూడడుగుల పొడవు ఉండే అర్మేనియన్ కుకుంబర్ కూడా ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో పలుచని తోలుతో ఉండే ఇంగ్లీష్ కీరాలో గింజలు కనిపించవు. అంతేకాదు, మన దగ్గర ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో సాగు చేసే కీరా వెరైటీలు చాలానే ఉన్నాయి. పూణేలో పండించే తియ్యని గోల్డెన్ ఎల్లో కీరాని సలాడ్లలో, శాండ్విచ్లలో ఎక్కువగా వాడుతుంటారు. ప్రత్యేకంగా ఎరుపు రంగు తోలుతో లావోస్లో రెడ్ మాంగ్ కీరా రకాన్ని సృష్టించారు. వీటితో పాటు గుండ్రని రకాలు కూడా ఉన్నాయి. పసుపు రంగులో నిమ్మకాయంత సైజులో ఉండే లెమన్ కీరా గార్నిషింగ్ కి మంచి ఛాయిస్ అవుతుంది.

0: వేలెడంత సైజులో ఉండే బేబీ కీరా ఇప్పుడు అన్ని రకాల ఆన్లైన్ లో గ్రాసరీ స్టోర్లలోనూ దొరుకుతుంది. దొండకాయంత పరిమాణంలో ఉండే డిజర్ట్ కుకుంబర్ తీయగా పుల్లగా భలేగా ఉంటుందంట. రూపంలో కాస్త తేడాగా కనిపించినా ఈ కీరాదోశ రకాల్లో వచ్చే లాభాలు మాత్రం అన్నీ ఒకటే. మరి ఈ కీరాదోసకాయ వల్ల ఎంతవరకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. దాదాపు 95% నీటితోనే ఉండే కీరదోసకాయ శరీరానికి కావలసిన నీటిని అందిస్తుంది, ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీన్ని పోషకాల గనిగానూ చెప్పవచ్చు. విటమిన్ బి, సీలు, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఇందులో అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజూ కీరాని తినవచ్చు. క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెరలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అధిక పీచుతో ఉండే కీరాదోస జీర్ణ వ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తూ ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యే మధుమేహులకు దీనివల్ల ఎంతో లాభం కూడా కలుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతూ వయస్సుతో పాటు వచ్చే మతిమరుపు నుంచి ఈ కీరా చాలా కాపాడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధి చేయకుండా చూడడంతో పాటు ఈ కణాల నిర్మూలనకు కీరా ఉపయోగపడుతుంది. సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. కీరాలో సోడియం తక్కువగా ఉండడం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్ మోతాదులోనూ తగ్గిస్తుంది. కీరాలో ఎక్కువగా ఉండే కే విటమిన్ మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇంకా నోటి దుర్వాసనను పోగొట్టే తాజా శ్వాసను అందించడంలోనూ కీరాదోశ బాగా పనిచేస్తుంది. ఇంకా మూత్రపిండాల్లోనూ మూత్రాశయంలోనూ ఉన్న రాళ్లను కరిగిస్తుంది. కీరాదోశ శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఆందోళనని తగ్గించడంలోనూ ఇదే ముందుంటుంది. దీంట్లోని సిలికా, ఇతర ఖనిజాలు చర్మాన్ని, గోళ్ళని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చుట్టూ నల్లని వలయాలు, కళ్ళు వాపులు లాంటి సమస్యలతో బాధపడేవారు కీరా ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకుంటే చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. 100 గ్రాముల కీరా దోసకాయలో ఏ పోషకాలు ఉన్నాయంటే శక్తి 15 కిలోకాలరీలు, నీరు 95 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రాము, పీచు 0.5 గ్రాములు, ప్రోటీన్లు 0.7 గ్రాములు, పిండి పదార్థాలు 3.6 గ్రాములు, పొటాషియం 140 మిల్లీగ్రాములు, కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 25 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 13 మిల్లీగ్రాములు, విటమిన్ సి 2.8 మిల్లీగ్రాములు ఉన్నాయి. ఇంకా కీరదోసకాయ ముక్కల్ని తినడం నచ్చకపోతే దీంతో వస్తున్న చిప్స్, సిరప్లు, జ్యూస్లు ఇంకా పొడిని కూడా ట్రై చేయవచ్చు. మార్కెట్లో రకరకాల రెడీమేడ్ కీరా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. అవి చర్మానికి సహజమైన సౌందర్య లేపనంగా చెప్పే కీరాని బ్యూటీ ట్రీట్మెంట్లోనూ ఉపయోగిస్తుంటారు. ఇంకా దీన్ని ఫేస్ ప్యాకుల దగ్గర నుంచి సబ్బు, షాంపూల వరకు బోలెడన్ని ఉత్పత్తులు వచ్చేసాయి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడైనా అర్థమవుతుందా? విందులో ఓ పక్కన పెట్టుకుని తినే 2-3 కీరాల ముక్కలతోనే మనకెన్ని లాభాలున్నాయో. ఇక నుంచైనా ఏ పెళ్లి భోజనాల్లోనో కనిపిస్తే మాత్రమే నోట్లో పెట్టుకోకుండా రోజూ తప్పకుండా తినండి ఒక కీరాని. మీరెప్పుడైనా ఎండల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు పట్టుకెళ్లే వాటర్ బాటిల్తో పాటు ఈ కీరా దోశకి కాస్త చోటిచ్చేశారంటే అవసరమైనప్పుడు అది మన దాహాన్ని తీరుస్తుంది, మన పొట్టను నింపుతుంది.
1: ప్రమిళ గారు ఇప్పుడు ఒక చక్కటి జానపద గీతంతో మన ముందుకొచ్చారు, పాడండి.

0: పూల జోల. థ్యాంక్ యూ అండి.
1: చాలా చాలా చాలా చక్కగా పాడారండి ప్రమిల గారు. చూడండి మీరు ఎంత టాలెంట్ని ఈరోజు నుంచి దాచిపెట్టుకుంటున్నారు మీరు.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
2: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనేటువంటిది ఇది ఈ ఇయర్ 5వ సారి మనం కండక్ట్ చేస్తున్నాం.

0: చేసుకుంటున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0గా మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషను, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో. ఈసారి ఇన్కైస్ ఈ కార్యక్రమాన్ని 40 ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 12 కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ డిస్టిక్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 12 దగ్గరలో జరుపుతున్నాం. అందులో 6ట్లో మనము వర్క్ షాప్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది, మా ఇన్కైస్ సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు గాని, కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ గాని ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం 6ట్లో కొంచెం ఎక్కువగా వర్క్ షాప్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. 6ట్లో బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాము.
1: సార్, సముద్రాలు, తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాలు పెరుగుతున్నాయి కదా సార్? సో దీనివల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందంటారు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్లలో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికి తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమేమి అవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్ లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్ లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే, చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుకుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వీటిని తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే మన బాడీలోకి మళ్ళీ అదే రూపంలో రావడము, ఇదంతా కూడా ఎకో సిస్టమ్ గా మన లోపలికి, మన బాడీలోకే మళ్ళీ ప్లాస్టిక్ అనేటువంటిది వస్తుంది. అందుకొరకని మనము దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత కార్యక్రమాలతో పోలిస్తే ఈ ఏడాది కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ ఏడాది మనము 5.0గా చేస్తున్న దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసిందంటే, సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కూడా 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తున్నాం మనము. సో దాంట్లో భాగంగా సైకిల్ థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చైన్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా 19th సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు. ఇది సెప్టెంబర్ 3rd సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలను మేము చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్ గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీల్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా

0: చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లు మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్. అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా. కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్, వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మాక్సిమం అయినంత మట్టుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ను ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు, అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ప్లెడ్జ్ తీసుకోవడము, దానివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశం.
1: సార్, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మన రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కదా సార్, మరి రాష్ట్రంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రానికి చాలా ఎక్కువ విశాలమైన కోస్ట్ లైన్ ఉంది. అలాగే కోస్ట్ లైన్ ఉండడమే కాకుండా మన దగ్గర ఫిషర్మెన్స్, కోస్టల్ లైవ్లీహుడ్ అనేటువంటి వాళ్ళు, అంటే కోస్టల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర పోర్ట్స్ గాని అన్ని కూడా చాలా ఎక్కువగా మనకు సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందికే వస్తాయి. అందుకొరకు మనము ఇంతకు ముందు ఇయర్లలో ఇంకా ఎక్కువ బీచ్ల్లో కూడా చేసినాము. ఈసారి మాత్రం మనం 12 బీచ్ల్లో మనము చేస్తున్నాము. ఈ 12 బీచ్ల్లో అందులో 6ట్లో వర్క్ షాపుల లాగా చేస్తున్నాము. అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకున్న అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన ఏపీలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారని అంటున్నారు. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ చేయడం అనేటువంటిది మేము చాలా ఆనందిస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం కింద ఎన్ని బీచ్లను ఎంపిక చేస్తారు మీరు తెలియజేస్తారు, మరి జిల్లాల వారీగా ఆ వివరాలను తెలియజేస్తారా?
0: జిల్లాల వారీగా అంటే ప్రతి శ్రీకాకుళంలో, విజయనగరంలో అండ్ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, కాకినాడలో, వెస్ట్ గోదావరిలో, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం అన్ని కోస్టల్ డిస్టిక్ల్లో మనం చేస్తున్నామండి. అన్ని కోస్టల్ డిస్టిక్ల్లో మేము దీంట్లో మత్స్యకార సంక్షేమ సమితి అనే ఒక ఎన్జిఓ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళని భాగస్వామ్యం చేశాము. వాళ్ళకి ఏంటంటే ఫిషర్మెన్ తోటి ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అందరినీ, ఫిషర్మెన్స్ ని, కాలేజెస్ ని అండ్ మేము పర్సనల్ గా ప్రతి కోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మా తరపు నుంచి కూడా ఇన్విటేషన్ లెటర్స్ లాగా పంపించాము. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, ఇంత పెద్ద స్థాయిలో తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వివిధ శాఖల సమన్వయం తప్పనిసరిగా అవసరం. మరి సార్, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏ శాఖల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రంలో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి ఫిషింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని FSI అంటారు, అది సిఫ్నెట్, అలాగే కోస్ట్ గార్డ్స్. కోస్ట్ గార్డ్స్ మొత్తం కోస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఈవెంట్ లో ప్రతి దగ్గర వాళ్ళు 100% జాయిన్ అవుతున్నారు. ఆ ఏరియాలో ఉండే ప్రతి కోస్ట్ గార్డ్లు కంపల్సరీగా జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ఇదే కాబట్టి, కోస్టల్ పాపులేషన్ మీదనే కదా వాళ్ళు ఫోకస్ చేసేది. అందుకొరకు వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. అండ్ ఈసారి కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళు కూడా అందరు, పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి విలేజ్ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ కాబట్టి వాళ్ళు మేము చేసే ప్రతి యాక్టివిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు మేజర్ గా వీళ్ళు. ఇంకా వీళ్ళు కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, పోలీస్ గాని ఇంకా మున్సిపాలిటీస్ పీపుల్ గాని, ఈ స్వచ్ఛతా సేవ కింద కొందరిని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్స్ కూడా

0: సిటీస్ లో టౌన్స్ లో ఏవైతే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా.
1: సార్, గతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అండ్ ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఎందుకంటే మేము ఎక్కడ చేసినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఇయర్స్ లో అసలే మేము అనుకున్న దానికంటే జనాలు ఎక్కువనే వచ్చారు, కానీ ఏ ఒక్క బీచ్ లో కూడా మేము అనుకున్న దానికంటే తక్కువ మంది అసలు పాపులేషన్ రాలేదు. ఒక్కొక్క బీచ్ లో అయితే మేము 600 మెంబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే 800,000 మెంబర్స్ వచ్చిన బీచ్లు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో. సో అంటే మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాం, ప్రజల్లో ఇంత అవగాహన ఉందా అనేటువంటిది. చాలా బాగా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి.
1: సార్, మన తీర ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంతో నిత్యం అనుసంధానమై ఉంటారు కదా, మరి ఈ కార్యక్రమంలో మత్స్యకారుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వారిని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు?
0: వాళ్ళు మత్స్యకారులు చాలా మంది అవేర్నెస్ తోటే ఉన్నారు, కాకపోతే ఏంటంటే కొందరికి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు సరిగా ఫిష్ వాళ్ళు అనుకున్నంత పట్టనప్పుడు గాని అలాంటప్పుడు కొంచెం అన్హాపీనెస్ ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఏంటంటే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే ఉండొచ్చేమో గాని, లేదంటే వాళ్ళ అవగాహన చాలా బాగుంది. మేము చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్లతోటి మాకు అర్థమవుతుంది వాళ్ళ ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అవగాహన చాలా ఎక్కువగా ఉంది, దే ఆర్ వెరీ మచ్ అప్రోచింగ్ అన్నట్టు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు.
1: సార్, సముద్రంలోకి బీచ్లోకి ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్, పాత ఫిషింగ్ నెట్స్, థర్మాకోల్ వంటి వ్యర్థాలు చేరకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీంట్లో మేజర్ గా మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మేము గవర్నమెంట్ ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, అవాయిడింగ్ అనేటువంటి వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అసలు నిషేధించడం అనేటువంటిది ఫస్ట్ మోటో కింద, అండ్ ప్రజల్లో కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినా గానీ దేనికి వెళ్ళినా ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ చేతి సంచులు గానీ క్లాత్ గాని అలాంటివి వాడడము, అండ్ మినరల్ వాటర్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే మాక్సిమం మనము చాలా తగ్గించిన వాళ్ళం అవుతామండి.
1: సార్, బీచ్ క్లీనప్ కార్యక్రమాలను 1-2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా మన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎలాంటి నిరంతర చర్యలు అవసరమంటారు?
0: మా యొక్క మెయిన్ మోటో ఈ ఒక్క రోజు ఒక వీక్

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3లో హర్వేలు ప్రోగ్రాం. మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ జంతువు తన శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలదు అని చెప్పి అడిగాను. మరి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేయండి వాట్సాప్ ద్వారా 0866248814 కి. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం, ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు అనేది. మరి ఫస్ట్ అయితే నాకు ఆన్సర్ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, శల్పాండి మార్ మోన్షా మధురై నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి, అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ వీర రాఘవమ్మ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ ని మెసేజ్ చేశారు, అండ్ కలమందల బాడ్ నుంచి కసీం గారు ముజ్జావల్లి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ ఆన్సర్ కంగారు అనుకుంటున్నారు నాగమణి గారు రాములు గారు పంపించారు మంగళగిరి నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే కంగారు కాదు, అండ్ సింహం అనుకుంటున్నారు నరేష్ గారు రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, సో అది కూడా కాదు. అండ్ రాఘవ గారు గుడ్ మార్నింగ్ అయితే పంపించారు. నెక్స్ట్ ఓకే ఆన్సర్ అది సుమని గారు పంపించారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి రెడ్డన్న గారు అనమాట, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు భవానీపురం నుంచి హాయ్ చందన.

ఎలా ఉన్నారు అంటూ అడుగుతున్నారు. ఫైన్ అండి, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి గుడ్ మార్నింగ్ చందన అంటూ ఎమోజీ రూపంలో ఆన్సర్ని పంపించేశారు కరెక్ట్ గా. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ ఎలిఫెంట్ అనుకుంటున్నారు తులసీదాస్ గారు నిజామాబాద్ నుంచి, కాదండి. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గోలపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చెప్తానండి నిన్నటి ఆర్జేకి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన ఎలా ఉన్నారు, క్షేమమేనా, స్వాగతం అంటూ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి అడుగుతున్నారు. ఫైన్ అండి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీ నగర్ నుంచి పంపించారు మస్తాన్ గారు, ఫాతిమా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పాపారావు గారు నర్సాపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ, దాన్ని ఏమని పిలుస్తారో కూడా పంపించారు కరెక్ట్ గా. అండ్ నరసింహ గారు వల్లూరు నుంచి పంపించారు కుందేలు అంటున్నారు, కాదండి. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు స్పెల్లింగ్ మిస్టేక్తో కరెక్ట్ ఆన్సర్ చేసేశారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపురం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి శరీరంలో నీటిని నిల్వ చేసుకోగలిగిన ఆ జంతువు ఏంటో తెలుసా? ఒంటె. మరి ఎడారిలో మనకి కనబడుతూ ఉంటుంది కదా, మరి ఈ ఎడారిలో మనకి నీరు అనేది సాధారణంగా చాలా తక్కువ దొరుకుతుంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న మొక్కలు ఉండే చోట మటుకే మనకి నీరు, ఎడారి మొక్కలు ఉండే చోట మటుకే మనకి నీరు అనేది దొరికే అవకాశం ఉంటుంది. మరి అటువంటి ప్రాంతంలో, అటువంటి వాతావరణంలో అవి నీళ్లు తాగాలంటే ఎట్లా? కష్టమే కదా. సో మరి అట్లా వాటి శరీరంలో అంటే నీటిని నిల్వ చేసుకోగలిగే ఏకైక మంచి జంతువు అన్నమాట ఒంటెలైతే. అండ్ వీటికి మరొక స్పెషాలిటీ కూడా ఉంది, ఎడారిలో మనకి గాలులు దుమ్ము అన అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కాపాడుకునేందుకు వాటి కనురెప్పలు ఎన్ని ఉంటాయో తెలుసా? కేవలం మూడే మూడు కనురెప్పలు ఉంటాయట. ఇది కూడా దానిలో ఉన్న స్పెషాలిటీయే. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ లాగైతే వెళ్ళిపోదాం, రెడీగా ఉండండి. మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఒకటి ఉంది, అది ఏ నక్షత్రం? తెలిస్తే 0866248814కి వాట్సాప్ చేసేయండి. మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి. ఈ లోపల ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, నేనైతే అవి చూస్తాను. సో ఒంటే అంటూ నరేష్ గారు పంపించేశారు. అండ్ రాజశేఖర్ గారు అధుని నుంచి పంపించారు. చందన సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటూ హాయ్ బ్రదర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చందన గారు రోడ్ సేఫ్టీ చాలా ముఖ్యం, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్కర్ అయితే అటెండ్ అయ్యాడు ఇవాళ, ఎడారి వేడి ఉన్న ప్రాంతాల్లో చాలా రోజులు ఉండగలవు ఒంటెలే అంటూ పంపించేశారు వేదాంతం జానకి గారు. వెరీ నైస్. అండ్ మీకు అక్కడ సూర్య అటెండ్ అయ్యాడా? ఇక్కడ అదే పరిస్థితి. వరుణ్ పాపం, వరుణ్ సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకే. అరుంధతి నక్షత్రం, అరుంధతి నక్షత్రమా? వా, కానీ అది అంటే మీరు ఆ సైడ్ వెళ్ళిపోకండి, స్పేస్ అలా ఈ సైడ్ రండి, సైన్స్ సైడ్ రండి, అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా తడుతుంది అనమాట. ఇది నాగమణి గారు, రాములు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. సో మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను మరి ఇంకొకసారి, భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆన్సర్ తెలిస్తే 0866248814 ఆన్సర్ చేసేయండి.

0: పది లక్షల లాటరీ నాకా?
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎస్, హరవిలులో మనమున్నా. మరి నేను లోకల్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అన్నాను. అశ్విని నుంచి చివరి వరకు సో ఇవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. నక్షత్రాలు మరి స్పేస్ లోకి వెళ్ళి ఆలోచించండి, కొంచెం స్పేస్ తీసుకున్నా పర్లేదు, అది విషయం. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో చూసేద్దాం. ధ్రువ నక్షత్రం అట చెప్పా. నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నర్సాపూర్ నుంచి పాపారావు గారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అంటూ సత్యభార్గవ గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే గోల్నిపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ అండి చందు గారు ఎలా ఉన్నారు? మన భూమి గారికి దగ్గర బింబి గారికి హాయ్ చెప్పాలా? ఓకే, మీరా అశోక్ గారా? హాయ్ హాయ్, మీ బింబి గారికి కూడా పెద్ద హాయ్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసిన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మల్లీశ్వరి గారు, ఫణి గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి గారు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం అదేనండి అంటూ పంపించారు. చూసారా, నేను కావాలని అడిగినట్లు అనిపించింది, కానీ ఇక్కడ కూడా మనకి తనే వచ్చాడు ఆన్సర్లో.

సో అది విషయం దానికి గారు. నెక్స్ట్ ఇంకా మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు ఫాతిమా గారు ఇద్దరు కూడా పంపించారు. బుధుడు అన్నారు కానీ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండింటికి కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనే పాల నుంచి ప్రాక్సిమా సెంచురీ అని చక్కగా పంపించారు. బట్ అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనందరికీ రోజు కనబడుతూనే ఉంటారు, అదే అదే ఆ నక్షత్రం అనమాట. సో అది విషయం. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎస్ అతనే అతనే. నెక్స్ట్ ఇంకా భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం అంటూ దాని యొక్క దూరం కూడా పంపించారు. వెరీ నైస్ సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మీరు కూడా సేమ్ అలానే డిస్టెన్స్ కూడా పంపించేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చౌడిపల్లి నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు గౌతమ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని సందేహాలే వస్తున్నాయి చందనమ్మ అంట, శుక్రుడు అని పంపించారు, వేగు చుక్క అని పంపించారు. సో ఈ రెండు కూడా కాదు, ఆలోచించండి. అంటే మీరు పంపించిన ఆన్సర్లో మొదటి చివరి అక్షరాలను యూజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటూ పంపించారు అర్జున్ గారు. అర్జున్ గారు మీకు గుడ్ మార్నింగ్, ఓకేనా, అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. కళ్ళల వెనుక కథ మనసారా మీ మాటలతో పిలిచారు అంటూ పంపించేశారు. నాట్యమాడే అడుగుల్లో నవతారాల కథలున్నాయన్నారు. పాట బలికితే పల్లె మేల్కొంటుంది, పల్లవి పుడితే పాట పరవశిస్తుంది. ఒక గానంలో పలు జీవితాల కథలు ఉన్నాయన్నారు. వాకిట వేసే ముగ్గు కేవలం రంగుల రేఖల సమాహారం కాదు, అది తరతరాలుగా వస్తున్న తెలుగింటి సౌందర్య సంతకం అన్నారు. కుమ్మరి చేతిలోని మట్టి కేవలం మట్టి కాదు, అతని వేళ్ల స్పర్శతో ఓ అందమైన రూపమవుతుంది. ఆ కుండకు ఒక పాట తోడై చక్రం తిరిగే తాళానికి స్వరం ఒకటి జతకలిస్తే మట్టి కూడా మురిసిపోతుంది. నాట్యం పాట ముగ్గు మట్టి వేర్వేరు దారులైనా చేరేది ఒకచోటకే, మన సంస్కృతి గుండె చెప్పుడునని వినిపించారు. అద్భుతంగా ఉంది ఈనాటి ప్రోగ్రాం అంటూ పంపించేశారు పాలెంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరెడ్డి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా శ్రద్ధగా విని నాకైతే మీ మెసేజ్ని పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. అండ్ అలాగే ఆన్సర్ పంపించారు నంద్యాల నుంచి కిషోర్ గారు. సో ఇది కాదు యాక్చువల్లీ, నేను చెప్తాను ఎవరనేది ఆన్సర్. సో గోవర్ధన్ గారు ఇంద్రాబాయి గారు నవనక్షత్రం అంటున్నారు దేవరిపల్లి నుంచి, కాదండి. అండ్ భరణి గారు పంపించారు అబ్దుల్, భరణి నక్షత్రం పంపించారా అబ్దుల్ గారు పెద్దపరి నుంచి. అశ్విని భరణి ఏవి కావండి, అసలు అరే ఆ 27 నక్షత్రాలు కావు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ క్వశ్చన్ వినలేదంటున్నారు అప్పలరాజు గారు, నేను ఆల్రెడీ అడిగేశాను అప్పలరాజు గారు, చెప్తాను ఉండండి. అండ్ శుక్రుడు అనుకుంటున్నారు సుమని గారు, కాదండి. అండ్ పాలకొల్లు నుంచి పంపించారు చందమామ అనుకుంటున్నారట, ఓకే. బట్ ఇది కరెక్టా కాదా అనేది నేను లాస్ట్లో చెప్తా, ఓకేనా, ఎందుకంటే దీని దగ్గర ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు మనకి, అది మీరు వెయిట్ చేయండి. సో కోనే విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి అరుంధతి నక్షత్రం అనుకుంటున్నారు, కాదండి. అండ్ శుభోదయం చందన బంగాతల్లి అంటూ మనకి పంపించారు మెసేజ్ త్రిమూర్తులు గుప్త గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు అండ్ మీకు కూడా శుభోదయం. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ నటించిన మూవీ ధ్రువనక్షత్రం అంట గరీబ్ నవాజ్ గారు పంపించారు, సో కాదండి. నెక్స్ట్ ఇంకా ఆకాశ నక్షత్రం, ఆకాశంలో ప్రతిదీ నక్షత్రమే కదండి. నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదో తెలుసా? సూర్యుడు. మరి సూర్యుడిని నక్షత్రం కింద కన్సిడర్ చేయొచ్చా చందన అంటారా? అనేక నక్షత్రాల కలయికగా కనబడతారనమాట మనకి సూర్యుడు. మరి అత్యంత పెద్దది కూడా అదే, అన్ని మన ప్లానెట్స్ కన్నా కూడా సూర్యుడే అతి పెద్దగా ఉంటారు. మరి సూర్యుడు మనకి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం, అందువల్లనే మనకి భూమికి అంత వెలుగు అంత వేడి వస్తూ ఉంటాయన్నమాట. సూర్యకిరణాల వల్ల వేడి అండ్ సూర్యకిరణాల వల్ల వెలుతురు, అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు నేషనల్ పెట్ బర్డ్ డే కదా, మరి అలాంటి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. సాధారణంగా ఈ బర్డ్స్ ను మనం పెట్ బర్డ్స్ గా పెంచుకోలేకపోవచ్చు, ఎందుకంటే ఇవి మనకి అంత దగ్గరగా ఉండవు కాబట్టి, ఎస్పెషల్లీ మన ఇండియాకి. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ పక్షులు ఈదగలవు కానీ ఎగరలేవు, అలాంటి ఒక పక్షి ఉంది, ఎగరలేదు కానీ ఆ పక్షి ఈదగలదట, అంటే స్విమ్

చేయగలదు. ఆ పక్షి ఏది మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248881 4కి. ఏ పక్షి ఈదగలదు కానీ ఎగరలేదు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇలా ఒక మంచి సాంగ్ బృందావనం నుంచి విందాం.

మన శంకర్వర ప్రసాద్ గారు సినిమా నుంచి బాబా సెహగల్ పాడిన పాట వినేశారు. మరి ఇప్పుడైతే మనం క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు అనేది. ఏ పక్షి ఈదగలదు అంటే స్విమ్ చేయగలదు కానీ ఎగరలేదు, మరి ఆ పక్షి ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. పావురం అట, పావురం చక్కగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుందండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం, సన్ డక్ అనుకుంటున్నారట లేదా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కిందది కరెక్ట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దయనగర్ నుంచి. అండ్ బాతు అనుకుంటున్నారు, బాతువు ఎగరగలదండి, కొంచెం దూరం అయినా ఎగరగలదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ మల్లీశ్వరి గారు ఫణీంద్ర మార్కపూర్ నుంచి డక్ అంటూ పంపించారు, సో బాత ఎగరగలదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే తులసిదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ లక్ష్మి గారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, హాయ్ అండి. అండ్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అలాగే సుమని గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కాదు బాతు కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ అలాగే బాతు అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కాదండి. అండ్ అనంతపూర్ నుంచి రమేష్ గారు వెంకటచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలవందలపాడు నుంచి కసీం గారు ముత్తావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా బింబగాడి కోసం సాంగ్ వేయండి అంటున్నారు, ఇప్పుడు హుక్ స్టెప్ వేశాను కదా హుక్ స్టెప్ వేయమనండి బింబిగాడిని. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నా అంటున్నారు సతీ భార్గవి గారు. యాక్చువల్లీ రెండోది కూడా కరెక్టే బట్ ఫస్ట్ది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గౌతమ్ గారు చోడేపల్లి నుంచి పంపించారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, చేప కాదండి చేప, హౌ హౌ హౌ అంటే అన్ని చేపలు ఎగర ఒక చేప ఉందిలే, ఎగిరే చేప కూడా ఒకటి ఉంది, అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. బట్ ఈ చేప గురించి మాట్లాడితే చేపలన్నీ ఎగుతాయి కానీ అన్ని చేపలు ఎగరలేవు కదా, రివర్స్ అన్నమాట. అంటే పక్షులన్నీ ఎగరగలవు కానీ ఈ పక్షి ఎగరలేదన్నమాట, అది విషయం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు మన ప్రత్యక్ష దైవం వెర్తకు దగ్గరలో ఉండే స్టార్, సరే ఇప్పటి ఆన్సర్ అంటూ దాని రెక్కలు పెద్దగా ఉంటాయి అందుకే ఈదలేదు ఈదగలదు ఎగరలేదు అంటారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక సాంగ్ పాడండి చెందిన సో స్వీట్ ఆఫ్ వాయిస్ అంటున్నారు మురళి గారు, మురళి గారు ఐ విల్ ట్రై అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ, ఈరోజు నేను మీ ప్రోగ్రామ్ వినలేకపోయాను, మా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆరింటి నుంచి ఆ పాటల సౌండ్ అసలు ఏం వినిపించదు ఇక్కడ అంటున్నారు వాసు గారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చనబండి నుంచి, ఏం పర్లేదు, చక్కగా మీరు గణేష్తో టైం స్పెండ్ చేశారు కదా.

హాయిగా భక్తిగా అలా ఉండిపోండి. అండ్ పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ఎందుకు కానీ. సో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకా ఆధోని నుంచి రాజశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అంటూ అడుగుతున్నారు, నేనా త్వరలోనే వస్తా. నెక్స్ట్ ఇంకా రంగశేఖర్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పఫిన్స్ డక్కట ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు. డక్ అయితే కాదు బట్ చూడడానికి మనకు అలానే అనిపిస్తుంది అది స్విమ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా మల్లీశ్వరి గారు ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి తాబేలు అనుకుంటున్నారు. నేను పక్షి గురించి అడిగాను, యాక్చువల్లీ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. సో అర్జున్ గారు కోడా అని అడుగుతున్నారు, కాదండి. నెక్స్ట్ ఇంకా సుదర్శిని గారు కాదు సుధారాణి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కప్ప అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ ఉట్కూర్ నుంచి అరుణ గారు కాకి అనుకుంటున్నారు. కాకి ఎలా హౌ హౌ హౌ కాకి చక్కగా ఎగురుతుంది కదా. అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, నా ఆన్సర్ రాంగ్ అని చెప్పలేదండి అంటున్నారు. రాంగ్ కాదు కాబట్టి చెప్పలేదండి, అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఓకే శుభాకాంక్షలు అంటూ పంపించారు సెప్టెంబర్ 17. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి త్రిమూర్తుల గారు. సో ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు, మీ పేరేంటండి, ఎన్ఎంటీ అని పంపించారు, మరేంటో మరేది. కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు వేటపాలెం నుంచి కోడ్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ బాయి చందన అంటున్నారు మధుసూదన్ గారు, ఓకే అండి. అండ్ స్వాన్ అనుకుంటున్నారు ఉషా గారు విజయవాడ నుంచి. సో స్వాన్ కూడా కాదు. యాక్చువల్లీ ఈ పక్షులు ఎక్కువగా మనకి మంచు కురిసే ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. వాటి రెక్కలు ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటాయి. అండ్ అంతేకాదు వాటి శరీరం కూడా చాలా మృదువుగా ఉంటుంది. మరి నీటిలో అలా అలా అలా మరి ఈదగలవు, కానీ ఈ పక్షులు అయితే ఎగరలేవు అనమాట. సో మరి ఇంతకీ ఏంటా పక్షులు అని అంటే పెంగ్విన్స్. సో చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అనమాట ఇవి. కాకపోతే వీటిని మనం పెట్ బర్డ్స్గా పెంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనుషులకి చాలా దగ్గరగానే అనిపిస్తాయి, కానీ అవి మన దగ్గరికి వస్తే అవి మనతో మింగిల్ అవ్వలేవు అనమాట. అంటే మన వాతావరణానికి అవి మింగిల్ అవ్వలేవు, అది సంగతి. అండ్ ఇందాక ఒక లిజనర్ ఒక ఆన్సర్ పెట్టారు కదా, ఆ ఆన్సర్ ఎవరైనా గుర్తు పెట్టుకున్నారో లేదో మరి చూడాలి. సో మరి ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నేను అడగబోయే క్వశ్చన్కి. మన భూమికి దగ్గరగా సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, మరి అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0566248814. మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది? సో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

ఎస్ మరి నేనైతే సాంగ్ వినిపించారు అబల్ సాబ్ నుంచి. మరి నాకైతే ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూద్దాం, మన భూమికి సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు అందరు కూడా. మరి చూసేద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అనేది. ఉషా గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కింగ్ ఫిషర్ అనుకుంటున్నారు ముసలి మడుగు నుంచి అట. వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా సో కాదండి. అండ్ అలాగే పెంగ్విన్ అంటూ సునీల్ గారు పంపించారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అందుకే మన సైంటిస్ట్ పంపించారు అంటూ కూడా పంపించారు. నేను ఇది చెప్పేస్తే ఆన్సర్ కనిపెట్టేసేవాళ్ళటి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూర్యగ్రహం కాదండి, సూర్యుడు అసలు గ్రహమే కాదు. ఇందాకే నేను నక్షత్రం అని చెప్పాను ఫస్ట్. మరి మహబూబ్ నగర్ నుంచి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కల్వందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమని గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సంవత్సరం పొడుగునా మంచు ప్రాంతంలో ఉండే పక్షి పెంగ్విన్ అంటూ కూడా పంపించేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శిరీష గారు వేలగలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రంగచారులు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోన్లపల్లి నుంచి గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి లక్ష్మీరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోవర్ధన్ గారు గోల్నపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెద్దపురం నుంచి

త్రిమూర్తులు గుప్తా గారు కూడా పంపించారు. సో పెంగ్విన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈ రోజు చక్కటి ప్రశ్నలతో ప్రోగ్రామ్ హైలైట్ అయింది చెందిన అంటున్నారు వేదంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మరి ఇద్దరిని కవర్ చేసే చూస్తారా ఆన్సర్స్ లో. అదే విషయం నినాయతుల్ల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, కొన్ని నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గాట్ టు గో హ్యావ్ ఏ నైస్ డే చెందిన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారు ఎవరు, అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. థ్యాంక్ యూ అండి, వినాయక నిమజ్జనం వల్ల మీ కార్యక్రమం వినలేకపోయానంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఏం పర్ల, గణేష్ కి సెండ్ ఆఫ్ ఇద్దాం చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బట్ మీ పేరు పంపించండి క్లియర్గా. సో నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఎవరో కాదు, మన చంద్రు అన్నమాట, అదే చంద్రుడు అన్నమాట. మరి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించే ఒక సహజ ఉపగ్రహం, అది సంగతి. సూపర్గా ఉంది ప్రోగ్రామ్ అంటూ పంపించారు ఎవరు, సోమనాథన్ జనార్దన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నరసింహ గారు విష్ణుగ్రహం అంటున్నారు, అసలు విష్ణుగ్రహం అనే గ్రహం ఉందా అండి, ఆలోచించండి. సో ఇది మరి మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. మరి నేను కూడా డేటా చెప్పేస్తున్నాను, అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వింటూ ఉండండి విత్ భారతీయ FM 101.3. టాటా బాయ్ బాయ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तान भी विराट विश्वकर्म जयंती सदर्भंग मंत्री नारा लोकेश విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ భక్తి శ్రద్దలతో స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రతీకగా నిలుస్తారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఇంకోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. సాగర్ తీర ప్రాంతాల్లోనూ సముద్రంలో కాలుష్యం తగ్గించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇంకోస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణికి తెలియజేశారు. విద్యార్థులు, మత్స్యకారులతో బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. సాగర తీర ప్రాంతాల్లో కలుషితమవుతున్న తీరు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, సముద్రపు నీటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు, మత్స్యకారులకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్గా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఉద్దేశం ఏమిటి, ఈ కమిషన్ ఏ అంశాలపై అధ్యయనం చేస్తుందనే వివరాలు తాము పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కమిషన్ నియామక ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని రాష్ట ప్రభుత్వానికి ఆదేశించింది. కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటు పరిశోధనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వైద్యారోగ్య శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలు, ప్రచురణలు, అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వైద్య విద్యలో కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్, హెల్త్ కేర్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజెస్ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నేర ఘటనాస్థలాల నుంచి శాస్త్రీయ సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 26 ఫోరెన్సిక్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాస్కి మార్గదర్శకాల ప్రకారం రాష్టంలో భారత్ నెట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టిన

అంటే మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ విస్తరణ పనులకు వర్తించే ఛార్జీలు, ఫీజుల మినహాయింపు, మాఫీ పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ఎండీని ఆదేశించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: TFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎస్, ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం, అపార్థాలను పరిష్కరించుకోవడం, ఇవన్నీ భార్యాభర్తల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి అలా వెండి తెర మీద కనిపిస్తే, అలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఏంటి అంటే, ఒక ఇద్దరు లవ్ చేసుకుంటారు అండ్ ఇద్దరు ఒక వాళ్ళ లవ్లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి ఎండ్కి వచ్చేసరికల్లా ఇంకా అక్కడికి సినిమా ఎండ్ అయితే అయిపోతుంది. కానీ ఒకప్పటి సినిమాలు అలా కాదు. పెళ్లి తర్వాత జీవితం అదే కదా అసలైన జీవితం ప్రారంభం.

అనేది అక్కడి నుంచే. కాబట్టి సో ఆ తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుంది, అప్పుడు వచ్చేటువంటి అపార్థాలను ఎలా పరిష్కరించుకోవాలి, బాధ్యతలను ఎలా పంచుకోవాలి, అలాగే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే మనకి ఉన్నాయన్నమాట మన టాలీవుడ్ లో. మరి అలాంటి సినిమాల గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంకెందుకు అలసి, ఒక అద్భుతమైన పాటతో మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాల గురించి వినాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో పెళ్లిని ఎలా మనం అంటే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పెళ్లి పుస్తకం సినిమా గురించి. ఎందుకంటే అప్పటి వరకు అంటే పెళ్లి అంటే చక్కగా ఇద్దరు వ్యక్తులు కలిసి మ్యారేజ్ చేసుకోవడం అండ్ అలాగే డ్యూయెట్లు పాడుకోవడం ఇలాగ హ్యాపీగా ఉండడం మాత్రమే అని అనుకునే విధంగా ఉండేటువంటి వారందరికీ కూడా జస్ట్ పెళ్లి తర్వాత లైఫ్ అనేది ఎలా మారుతుంది, అదే కనుక ఒక యువ దంపతులకి వాళ్ళకి బాధ్యతలుంటే మరి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమా ద్వారా. మధ్యతరగతి యువ దంపతుల జీవితంలో ఉద్యోగం కోసం పడేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒకవేళ వారికి కనుక డబ్బు సమస్యలుంటే అవి ఎలా ఉంటాయి, వీటితో పాటు కుటుంబం బాధ్యతలను వాళ్ళు ఎలా పంచుకున్నారు, ఒకవేళ దంపతుల మధ్య కనుక ఏ చిన్న అవగాహన లోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఆ చిన్న చిన్న సమస్యలే ఎంత పెద్దవిగా మారి వారి యొక్క అనుబంధానికి వీటలు వారేలాగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా హాస్యంతో కలిపి జోడించి చూపించినటువంటి సినిమా పెళ్లి పుస్తకం అని చెప్పచ్చు. మరి ఈ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ అయితే విన్న తర్వాత మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు. మనమైతే మాట్లాడుకుంటాం కదా సుమ, మరి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఒకవేళ మనకు అలా వెండి తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం. అండ్ ఇలాంటి సినిమా లిస్ట్ లో మరొక సినిమా అయితే మనం మాట్లాడుకోవాలి. 1993లో రిలీజ్ అయినటువంటి మిస్టర్ పెళ్ళం అనమాట. ఈ సినిమాలో ముఖ్యంగా అంటే ఎవరిని కించపరచడానికి కాదు, బట్ కాకపోతే అంటే కొంతమంది మగవారులు ఉండేటువంటి మేల్ ఈగో ఏదైతే ఉందో దాన్ని కథాంశంగా తీసుకొని అలా చూపిస్తుంటారనమాట. సో కుటుంబానికి మగవాడే యజమాని, ఆయనే సంపాదించి ఇల్లు చూసుకోవడం, ఆయనే సంపాదించాలి అనేటువంటి భావంతో ఉండే అతను బాలాజీ అనేటువంటి క్యారెక్టర్లో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తే, అలా కాకుండా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని భర్తని చాలా చక్కగా చూసుకునేటువంటి భార్య పాత్రలో ఆమని గారు ఝాన్సీ క్యారెక్టర్లో మనకైతే కనిపిస్తారు. అయితే అనుకోకుండా ఒక పరిస్థితుల్లో తన ఉద్యోగం పోయినప్పుడు ఝాన్సీ అంటే ఆమని గారు ఉద్యోగం చేస్తూ మరి ఇంటిని ఎలా చూసుకున్నారు, ఈ కథాంశంగా మిస్టర్ పెళ్ళాంగ్

మారినటువంటి ఆ బాలాజీ కథే అనమాట ఈ సినిమా కథ. అండ్ సో అలాగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో గృహిణిగా పడేటువంటి కష్టం ఎలా ఉంటుందో అనేది మనకి చక్కగా చూపించారనమాట. అండ్ ఈ సినిమాకను నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా. అలాగే 1978లో రిలీజ్ అయినటువంటి గోరంత దీపం, ఈ చిత్రం కూడా ఒక సంప్రదాయ కుటుంబ వ్యవస్థ గురించి, అందులో ఒక వివాహిత ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి చక్కగా చూపించారు. కష్టాలంటే అత్తవారింటి నుంచో లేకపోతే భర్త నుంచో మాత్రమే వచ్చేవి కాదు, ఒకవేళ అత్తగారి నుండి వేధింపులు వచ్చినా భర్త నుండి నిర్లక్ష్యం ఎదురైనా కూడా ఈ లోపు మధ్యలో ఇంకా చాలా మంది ఒక్కొక్కసారి అంటే లేడీస్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తుంటారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి స్త్రీ అపనిందలు ఎదురైనా సరే తన శీలాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది, చివరికి తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేటువంటి కథాంశంగా చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా, మిస్టర్ పెళ్ళాం అండ్ గోరంత దీపం, ఇవి రెండు కూడా లెజెండరీ కాంబినేషన్ అయినటువంటి బాపు రమణ గారు, సో అంటే దర్శకుడు బాపు గారు అండ్ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టించినటువంటి రెండు అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలు. సో మరి ఈ సినిమాల నుంచి అయితే మరి కొన్ని చక్కటి పాటలు అయితే విన్న తర్వాత అండ్ మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం. Bye.

చక్కగా చూపించారు సినిమాలో అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇందులో ఇంకా చెప్పాలి అంటే నిన్ను కోరి అలాగే మజిలీ ఈ సినిమాలు కూడా మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాయి. ప్రేమ విఫలమైన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో గతం ఎంతటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రెండు సినిమాల్లో కూడా మనకి చాలా చక్కగా చూపిస్తుంది. జీవిత భాగస్వామి అంటే కేవలం సంతోషాల్లో తోడుగా ఉండేవారు మాత్రమే కాదు, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు కూడా అతనితో నిలబడేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అండ్ మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కూడా భర్త తన గత ప్రేమను మర్చిపోలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చోటయ్యేటువంటి భావోద్వేగమైనటువంటి దూరం ఏర్పడుతుంది. మరి భార్య ఓపిక్గా అతనికి అండగా నిలిచి మరి ఎలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అనేటువంటి విషయాన్ని చూపిస్తే, నిన్ను కోరి సినిమాలో వివాహం తర్వాత కూడా గత ప్రేమను పూర్తిగా వదులుకోలేకపోవడం, కొత్త జీవితాన్ని అంగీకరించకపోవడం వంటి భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారన్నమాట. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ ఉండేటువంటి బాధ్యతలు సమస్యలు ఎలా ఉంటాయి, మరి వాటిని ఎలా పరిష్కరించుకోవడానికి

ఎస్, మరి నీ సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే రాజారాణి, సో యాక్చువల్గా ఇది మన టాలీవుడ్ సినిమా కాకపోయినా కూడా డబ్డ్ మూవీ అయినా కూడా ఈ మూవీతో చాలా మంది రిలేట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో జాన్ రెజినా తమ గత ప్రేమల జ్ఞాపకాలతోనే వివాహ జీవితంలోకి వచ్చేస్తారు. మరి మొదట ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరంగా ఉంటారు, కానీ ఒకరి గతం గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ఒకళ్ళ గురించి అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఎలాంటి లైఫ్ ఫేస్ చేశారు అనేది విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇంకొకళ్ళని అపార్థం చేసుకోవడం అనేది ఎలాంటి విషయాలకు దారి తీస్తుందో ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుందని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరిచేది గతాన్ని తవ్వడం కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అని చాలా బాగా చూపించారన్నమాట. అండ్ ఇంతే కాకుండా పెళ్ళైన కొత్తలు, సో ఈ సినిమాలో కూడా పెళ్ళైన తర్వాత కొత్త జీవితానికి అలవాటు పడడం అంత సులభం కాదు, ఎవరికి కాదు, అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కాదు. అయితే పెళ్లికి ముందు ఒక వ్యక్తి గురించి మనకున్నటువంటి ఊహలు, పెళ్లి తర్వాత వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు ఇవన్నీ తెలిసినప్పుడు మారిపోతుంటాయి. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంటాయి కదా. మరి ఇలాంటి గొడవలు ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇదే మోటివ్ తో వచ్చినటువంటి సినిమాలు. సో ఆ సినిమాల గురించి మరి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ బట్ ఇంకా ఎందుకంటే టైం అయితే అయిపోవచ్చింది కాబట్టి సినిమా కబుర్లు ప్రోగ్రాంలు, బట్ ఈ సినిమాలన్నీ కూడా మనకి చెప్పేది ఒక్కటేనండి, నిజ జీవితంలో దాంపత్యం అనేది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఈ చక్కటి దాంపత్య జీవితాన్ని నిర్మించుకోవడం అనేటువంటి విషయాన్ని మనకైతే తెలియజేస్తుంది. అండ్ ఇంకా మరి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మజిలీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 25 వేల రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వకర్మ జయంతి అయిన ఈ రోజు నుంచే సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రివర్గం తెలిపింది. నివాస ధృవీకరణ జారీ అధికారాన్ని తహసీల్దారులకు పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దార్కు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దార్ స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధృవీకరించి పత్రం జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో 2036-37 నాటికి విద్యుత్ వినియోగం 1.74 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ సంస్థ అంచనా వేసింది. 2025-26లో రాష్టంలో విద్యుత్ వినియోగం 79,971 ఎంయూలుగా ఉంది. ఈ లెక్కన రాబోయే 11 ఏళ్లలో సుమారు 100,000 ఎంయూల విద్యుత్ వినియోగం పెరుగుతుందని సీఈఏ భావిస్తోంది. అందుకనుగుణంగా సరఫరా పంపిణీ వ్యవస్థలు సమకూర్చుకోవాలని నిర్దేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే 2,000 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండీని ఆదేశించింది. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మామూలుగా మీరు అద్దాన్ని ఎక్కడ చూసుంటారు? అయితే ఇంట్లో చూస్తారు లేదంటే షాపింగ్ మాల్స్ లో అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లో చూస్తుంటారు కదా. కానీ భూమి పైన ఆకాశం కూడా కనిపించేటువంటి అద్దాన్ని ఎప్పుడైనా చూసారా? సో అదే సలార్ దే ఉయిని అనమాట. ఏంటి డౌట్ గా ఉంది కదా మీకే. సో ఇది అంతా ఏం లేదండి, జస్ట్ చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. అసలు ఏంటి ఈ ప్లేసా లేకపోతే అద్దమా ఏంటి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది సలార్ దే ఉయిని అనేటువంటి ప్లేస్ ఏంటి అంటే మీరు చూస్తే కనుక ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ భూమిపైన అలా మనకు కనిపిస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు నిజంగానే ఆకాశం భూమిపైకి వచ్చేసిందా అనేటువంటి డౌట్ అయితే మనకు వచ్చేసింది. అదే ప్లేస్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది నిజంగా భూమిపైన ఉందా అని అనిపించేటువంటి సాల్ట్ ఫ్లాట్స్, మిర్రర్ ల్యాండ్స్కేప్స్, అలాగే డిజర్ట్ ల్యాండ్స్కేప్స్, కలర్ఫుల్ మినరల్ రీజియన్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అనమాట. సో బొలీవియాలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం అని చెప్పుకోవచ్చు. ఇది సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్ద ప్రీ హిస్టారిక్ లేక్ వ్యవస్థలో భాగంగా ఉండేదన్నమాట. అయితే కాలక్రమంలో నీరు ఆవిరైపోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి ఖనిజాలు అలాగే ఉప్పు పొరలు కలిసి ఈ విశాలమైనటువంటి సాల్ట్ ఫ్లాట్ అయితే ఏర్పడ్డాయి బొలీవియాలో. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 5.

0: भारती एफएम 101.3
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి
3: ఏంట్రా అలా ఉన్నావు ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా ఇంకేంటి
4: అదేరా నా దిగులు ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు
3: దానికి ఇంత దిగులు ఎందుకు మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా
5: ఎంతో మంది సొంత ఇంటి కలలు నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి భూమి మీద ఉండేటువంటి అద్దం గురించి. సో ఇది అద్దమా అంటే కాదండి, యాక్చువల్గా ఏంటంటే బొలీవియాలో ఉండేటువంటి ఈ సలార్డే ఉయిని అనేటువంటి ప్రాంతంలో ఏంటంటే ఇంతకుముందు ఒక లేక్ ఉండేదన్నమాట. సో కాలక్రమంలో నీటి అక్కడ ఉండేటువంటి నీరు ఆవిరైపోయి తర్వాత అక్కడ ఉండేటువంటి ఖనిజాలు ఉప్పు పొరలు కలిసి అలా ఒక విశాలమైన సాల్ట్ ఫ్లాట్ లాగా ఏర్పడ్డాయన్నమాట. అండ్ ఈ ప్రాంతంలో వర్షం పడితే ఏమవుతుందో తెలుసా? వర్షం తర్వాత ఉప్పు మైదానంపై చాలా పలచటి నీటి పొర ఏర్పడుతుంది. సో ఈ సలా చాలా సమతలంగా ఉండడం వల్ల ఆ నీరు ఒక భారీ అద్దంలా పనిచేస్తుందన్నమాట. ఆకాశం, మేఘాలు, సూర్యాస్తమయం అన్ని అలా మనకు నేల మీదే కనిపించేస్తున్నాయి. అప్పుడు కనుక మనం ఫోటో తీసామనుకోండి, నిజంగా ఆకాశం పైనుందా కిందుందా అనేటువంటి భావన మనకైతే కలుగుతుందన్నమాట. అందుకే దీన్ని తరచుగా వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మిర్రర్ అని వర్ణిస్తూ ఉంటారు. మరి ఈ ఉప్పు నీరు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచొచ్చిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమావేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు.

మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ వేయి స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో, దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతా హీ సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన

ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

विविध भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనకి నేలపైనే అద్దంలా కనిపించేటువంటి సలార్దే ఉయిని, భూమిపైన ఆకాశం కనిపించేటువంటి అద్దం లాంటి ప్రదేశం బొలీవియాలో ఉందన్నమాట. అయితే ఇక్కడ అసలు ఉప్పు నీరు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఉప్పు నీరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉపరితలంపై ప్రధానంగా హెలైట్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఉప్పు ఇతర ఖనిజాలు ఉన్నాయన్నమాట. సో నీరు ఆవిరైపోయినప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఉప్పు అలా ఉండిపోతుంది కదా. అలా అది కాలక్రమేణంలో మందమైనటువంటి పొరగా మారి ఎండిపోయినప్పుడు ఉపరితలంపైనటువంటి కనిపించేటువంటి బహుభుజాకార ప్యాటర్న్లు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయన్నమాట. అలాగే సలార్ మధ్యలో ఇస్లా ఇన్హౌటీ అనేటువంటి ప్రాంతం ఉంది. సో దీనికి ఏంటంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉండగా అక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయన్నమాట. సో మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి భూమిపైనే అద్దంలా కనిపించేటువంటి ప్రాంతం అయినటువంటి సలార్ దే ఉయిని గురించి. సో ఈ సలార్ మధ్యలో ఏంటి అంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉంటుంది, అండ్ అక్కడక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ విస్తారమైనటువంటి సమతల ఉపరితలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దూరంగా మనకి ఎత్తు ప్లేసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మనకి ఎడార్లో కనిపిస్తాయి. ఇక్కడ చూసారా, అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అయితే మనకి కలిగిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడి ఫోటోగ్రాఫర్స్ పర్స్పెక్టివ్తో అద్భుతమైనటువంటి చిత్రాలనైతే తీస్తుంటారు. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సలార్ దేవుని ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అంటే గుజరాత్లో ఉన్నటువంటి గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ ఉంది, తర్వాత అర్జెంటీనాలో సలినాస్ గ్రానైట్స్ అని ఉందన్నమాట, అలాగే యుఎస్ఏలో బొనవిలి సాల్ట్ ఫ్లాట్స్, అండ్ చిలీలో సలార్ దే అటకామా, అలాగే ఇథియోపియాలో డొనాకిల్ డిప్రెషన్. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. సో మరి ఇది ఇవాళ మనం మీకు తెలుసా. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఒంటరి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని, విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు జరిగిన సింహవాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహన సేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లి ఈవో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహన సేవ వీక్షణకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ ఆదర్శమని పేర్కొన్నారు. చేతివృత్తుల కళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీరవెంకట సత్యనారాయణతో కలిసి గ్రామ ప్రజలు, విద్యార్థులు సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక మహిళ గురించి మనమైతే మాట్లాడుకుందాం. మహిళలు

గురించి చాలా విషయాలు చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అయితే ఒక మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, కానీ ఆ కష్టాలు ఆమెను కుంగదీయలేదు. తాను ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడమే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా మారింది ఆమె సింధు తాయి సబ్కాల్. చిన్న వయసులోనే వివాహం జరిగింది. అండ్ ఈవిడ సింధు తాయి మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహిళ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే చదువును మానిపించేశారు. వయసులో తనకంటే 10 సంవత్సరాలు పెద్దవారైనటువంటి వ్యక్తితో తన వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె జీవితం కష్టాలతోనే సాగింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర అవమానాలు, నిర్లక్ష్యం ఇవన్నీ ఎదుర్కొన్నారు. చివరికి ఒంటరిగా పశువుల కొట్టంలో ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. అండగా ఎవరూ లేకపోయినా తన బిడ్డను తానే కాపాడుకుంటూ జీవిత పోరాటం చేశారు సింధు తాయి సబ్కాల్. అనేక కష్టాలు, సామాజిక సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఆమె అనాథలైనటువంటి అండలేని పిల్లలను చేరదీశారు. మరి ఆ తర్వాత ఆవిడ ప్రయాణం ఎటు సాగింది అనేటువంటి విషయం, అలాగే ఆవిడ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట.
4: సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ

0: తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత వడ్డెర చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఇక్కడ తూపిలపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి విద్యార్థులకి అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: మరోవైపు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మడనూరు పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయిస్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ,
2: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలకవేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు

0: భాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్దికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగ్లే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మనిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంతి విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా మున్సిపాలిటీస్ లో ఒక నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కు వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనము ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జైన్.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ భౌతిక కాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మూర్తి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్ట్రాన్ని ముందడిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా?
5: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ అదాని సమస్య, దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
6: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
7: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
8: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ దీరా ప్రోగ్రామ్ లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఎంతో మంది అనాథ పిల్లలను చేరతీసి వాళ్ళకి అండగా నిలబడినటువంటి సింధు తాయి సబ్కాల్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఇలా చిన్న వయసులోనే చదువు లేకపోయినా, పెళ్లి జరిగిపోయినా కూడా, అండ్ తనకంటూ ఇంకెవరు లేకపోయినా కూడా ఆవిడ జీవిత పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపలేదు. సింధు తాయి అనాథలను, అండలేని పిల్లలను కేవలం సహాయం పొందేవారిలా మాత్రమే చూడలేదు, వాళ్లు కూడా నా పిల్లలే అనే భావనతో వారిని తన కుటుంబంలో ఒక భాగంగా స్వీకరించారు. తన దగ్గర ఉండేటువంటి పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్య, ప్రేమ అందిస్తూ తన జీవితాన్ని వారి కోసం అంకితం చేశారు. తల్లి అవ్వడం అంటే కేవలం బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదు, భద్రత కల్పించడం, ఆహారం పెట్టడం, చదువుకునే అవకాశం ఇవ్వడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం కూడా మాతృత్వమే. అందుకే సింధు తాయిని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని కొనియాడారు. ఆవిడ చేసినటువంటి సామాజిక సేవకు అనేక గౌరవాలు కూడా లభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును, అలాగే అహల్యభాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం ఆమె చేసినటువంటి వర్క్ కాను సోషల్ వర్క్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మరి సింధు తాయికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, విశేషాలైతే మనం తెలుసుకుందాం మరొక చక్కటి పాటైతే విన తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

विविध भारती एफएम 101.3। ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ గా కొనియాడబడేటువంటి సింధు తాయి సబ్కల్ గురించి. సో ఈవిడ సేవకు మెచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిడకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును అలాగే అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం 2021లో సోషల్ వర్క్ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సింధు తాయి కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి పెద్ద శక్తి అవసరం లేదు, ఒక మంచి మనసు, ఒక అడుగు, ఒక నిర్ణయం చాలు. తన కష్టాలనే తన బలంగా మార్చుకుని వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పించినటువంటి సింధు తాయి అమ్మ అనేటువంటి పదానికి హద్దులు లేవు అని చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరికోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్లీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ల దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్లే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: Bharti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా

0: డబ్బును ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: Shakti FM 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

గంటల 33 నిమిషాలు అయిపోయింది. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతున్నాం విత్ యువర్ ఆర్జీ సమత. మరి ఈ రోజు మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో లిజనర్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించేస్తున్నారు కదా. మరి మీ ఆన్సర్ ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే వాట్సాప్ చేసేయండి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మామూలుగా ఎగ్జామ్ మనం రాయాలంటే చదువుకోవాలి, చూడకుండా రాయాలి, లేకపోతే ఏమైనా ప్రాక్టికల్స్ ఇలా ఉంటుంది కదా. కానీ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసా? మీకు బుక్కే ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో బుక్లో వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో రాయాలన్నమాట కనిపెట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలా ఈజీ అనుకుంటున్నారేమో కానీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట. మరి ఈ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ను ఏ దేశాల్లో నిర్వహిస్తారో మీకు తెలుసా? భలే బాగుంది, మనకు కూడా పెడితే బాగుండు అనుకుంటున్నారు కదా. సో మన దేశంలో కూడా ఉంది, బట్ మరి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ అయితే బాగా ఆలోచించి పంపించండి. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే బుక్ కూడా ఇస్తారు, ఆ బుక్ లోనే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో మీరు వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. మరి ఈ ఎగ్జామినేషన్ ని ఏ దేశాల్లో నిర్వహిస్తారు? మరి ఈ క్వశ్చన్ కి మీరు అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866240884 ఈ వాట్సాప్ నంబర్ కి ఒక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అర్జున్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ ఏ దేశాల్లో నిర్వహిస్తారు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ఎస్ విజయవాడ కేంద్రానికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి పంపించారు అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుబాయి గారు బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో ఎలా ఉన్నారు అంటూ షూర్ అండి తప్పకుండా మీ బాబుకి బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఓకే రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని గారు పెడన్ నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూర్తజౌలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే యతిరాజం రమేష్ బాబు గారు పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పాండిచేరి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు పంపించారు ఆన్సర్. ఓకే అండ్ ఇంకా అరుణ మోహన్ జీ గారు పంపించారు బట్ కాదండి ఆన్సర్ అయితే. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గద్వాల్ జిల్లా అక్షయ్ గారు ఓకే నేను ఇచ్చిన క్లూతో మళ్ళీ ఇదే ఆన్సర్ పంపించారు మన దేశంలోనే అని. ఓకే అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మరి చూసేద్దాం. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకీరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే,

ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ విద్యా స్థాయిల్లో ఎక్కువగా యూనివర్సిటీస్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో మనకి మెయిన్గా చెప్పాను కదా, మనకి ఇండియాలో కూడా కండక్ట్ చేస్తారు. ఇండియాలో అంటే సిబిఎస్ఈ వాటికి బుక్స్కి, అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ అంటే 9th నుంచి 11th వరకు ఓపెన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అసెస్మెంట్ అంటారనమాట. సో ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీస్, అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్.

ఇలాంటి వాటిలో హ్యుమానిటీస్, లా, మెడికల్ కోర్సుల్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అలాగే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్లో కూడా హార్వర్డ్, తర్వాత స్టాన్ఫోర్డ్, సో ఈ చోట్లతో పాటు కొన్ని బిజినెస్ స్కూల్స్లో కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వీటితో పాటు యూరప్ దేశాలైనటువంటి జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఈ చోట్ల అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం.

ఎస్, మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. తనకు తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ఒక్కొక్కసారి మనం కూడా ప్రవర్తిస్తుంటాం కదా. అయితే ఈ సందర్భాన్ని సూచిస్తూ ఏదైనా ఒక సామెత చెప్పండి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించడం, ఈ సందర్భానికి తగినట్లుగా ఉండే ఒక సామెతను మీరైతే మరి వాట్సప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక చక్కటి పాటైతే వింటూ

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

చెలిమి నిన్ను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే చాంగ్ రే చాంగ్ రే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రఘుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్యమాధవ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయ్స్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడు కోల్పోయిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించారు.

అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై ఈరోజు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చిత్రం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: विविध भारती FM 101.3।
1: మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగాను కదా, మరి తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం, దీనికి తగినటువంటి ఒక సామెత అయితే చెప్పండి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, ఆన్సర్స్ పంపించారు అనమాట లిజినెస్ పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. తెలియని వాడికి తిరుపతి ముందర, తెలిసిన వాడికి తెనాలి వెనుక అంట. సూపర్. అండ్ మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపంగ నూనె అడిగేవాడట వెనకాడికి ఎవడు అని అన్నారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. ఓకే, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, అన్నీ తెలిసి అడుగుతున్నారు అంటున్నా, ఏమో అర్థం కాలేదండి. ఓకే. అండ్ వ్యతిరేకం రమేష్ బాబు గారు అండ్ పద్మజ గారు మచిలీపట్నం నుంచి ఆరేసుకుపోయి పారేసుకుని అంటున్నారు, ఏంటో. అండ్ ఆన్సర్ చల్లకొచ్చి ముందు దాచినట్లు అంటున్నారు సుమణి గారు పెడ నుంచి. ఓకే. అండ్ రాజుల నుంచి జయన్న గారు కంచు మ్రోగినట్లు కనకంపం మ్రోగునా అంటున్నారు. ఓకే. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు మేకపోతు గాంభీర్యం అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రాజేష్ రెడ్డి గారు ఆదర్ నుంచి సినిమాకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగాలంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. అండ్ అలాగే దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా నంద్యాల జిల్లా భానుమొక్కల నుండి సర్దార్ గారు సామెత రానునికి రాగం ఎక్కువ, వచ్చినవానికి వయ్యారు ఎక్కువ అంటున్నారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పెడర్ నుంచి పంపించారు, చదువురాని మొద్దైనా చదరంగా వాడినట్లు, కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అంటున్నారు. సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ పంపించారు అనమాట. గొంతెమ్మ కోర్కెలు లేని కోరేవాడు అనొచ్చు, అలాగే బుర్రలు లేకపోయినా బడాయి మాటలు చెప్పడం అని అనొచ్చు అంటున్నారు. ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి నటిస్తారంటున్నారు. ఓకే. అండ్ గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి తెలియనివాడు అన్నీ తెలిసినట్లు, తెలియనివాడు ఏమీ తెలియనట్లు నటిస్తాడు అంటున్నారు. ముంతంత బుద్ధి లేకపోయినా మూటంత పోజు అనేటువంటి సామెతలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతాయంటున్నారు. అండ్ సగం తెలిసినవాడు సమస్తం తెలిసినట్లు గంతులు వేస్తాడు అని కూడా అంటారంటున్నారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు పంపించారు, అల్పజ్ఞానం ప్రమాదకరం అంటూ. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ నాగర్ కర్నూలు నుండి MD ఫాజల్ గారు తేలు మంత్రం రాదు కానీ పాము మంత్రానికి పోయాడట అంటున్నారు. సూపర్. అండ్ రాజకీయాల్లో మనకు తెలియని విషయాలు తెలిసినట్లుగా నటించడం అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు చిరు సాంగ్ వినిపిస్తూ సామెత విన్ అంటే ఎలా అంటున్నారనమాట. ఓకే. అండ్ పంపించారు ఆన్సర్.

0: ఓకే. అండ్ కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు పంపించారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేవాడు అంటున్నారు. అలాగే శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత.
1: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఎస్ మరి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ గా పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి నిండుకొండ తొణకదు అల్ప జ్ఞానానికి ఆడంబరం ఎక్కువ అంటున్నారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి తెలిసి తెలిసి చెరిపితే తెలియక తెలిస్తే బాగుపడతారా అంటూ పంపించారు. ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు పంట రాకపోయినా విస్తరి సర్దినట్లు, గుడ్డిగూరానికి పండ్లు తోమినట్లు, అర్థం కాక అంటే విషయం అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించే వారి కోసం ఈ సామెతల్ని వాడతారంటున్నారు. ఓకే సూపర్ అండి. అలాగే రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి నిండుకొండ తొణకదు అంటున్నారు. కమత వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమాని పాడు నుంచి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటున్నారు. ఓకే అండ్ అలాగే ప్రశ్న వినలేదు ఇప్పుడే ట్యూన్ చేసి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి, నో ప్రాబ్లం అండి. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి ఓకే ఆన్సర్ అయితే ఇది పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు. ఓకే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అంటున్నారు. ఓకే అండ్ పెడన జోగానంద్రకాల నుండి అప్పల్ రాజు గారు సూపర్ హిట్ పాటల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంటుంది అంటూ థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ థ్యాంక్స్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నుంచి టిట్ ఫర్ టాట్ అంటున్నారు. అండ్ ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు. నో ప్రాబ్లం మహమ్మద్ ఇనాయతుల్లా గారు. అండ్ చేతగాని వాడికి మాటలు ఎక్కువ చేతల్లో శూన్యం అంటూ పంపించారు రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు అంటున్నారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఇంకా గాడిదకేమి తెలుసు గంధపు చెక్క వాసన అంటున్నారు గౌస్ గారు అనంతపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పుత్తూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు ఆన్సర్. ఓకే అండ్ పెద్దల మాట సజ్జన మూట అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాళ్ళు నుంచి పంపించారు. అలాగే మండూరి లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి పంపించారు. ఓకే అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి ఓకే ఆన్సర్ అయితే పంపించారండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ అంటే దానికి తగ్గట్టుగా ఉండేటువంటి సామెతలు ఏంటో చూసేద్దాం. సో తెలియని వాళ్ళకి అంటే తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం అనే దానికి సంబంధించి సరిపోయే విధంగా ఉండేటువంటి సామెత అయితే అడిగాను కదా, దానికి ఏంటి అంటే యాక్చువల్ ఇందాక ఒక లిజనర్ చెప్పినట్లు అన్నీ తెలిసిన విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని విస్తరాకు ఎగిరిగిరి పడుతుంది అని అర్థం అనమాట. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు, లేని వాళ్ళు తెలిసినట్లుగా హడావిడి చేస్తుంటారు అని. అలాగే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట. సో ఇది కూడా ఒక సామెత అండి. ఇదేంటంటే అర్థం జ్ఞానం కానీ లేకపోతే హోదా

సడన్ గా వచ్చిందనుకోండి, అన్ని తెలిసినట్లుగా విపరీతంగా ప్రవర్తిస్తారు అనేటువంటి సామెతది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి కొన్ని సామెతలు, అన్ ఎంప్టీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అని, అంటే లోపల ఏమీ లేని ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, ఏమి తెలియని వాళ్ళు కూడా అలాగే ఎక్కువగా మాట్లాడతారు అని అర్థం అనమాట. సో అదనమాట. అండ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు, తల ఊపడం చూస్తే తల పండినట్టుంది, విషయం చూస్తే బోడిగుండులా ఉంది అంటున్నారు. సూపర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపించబోతున్నాను, మరి ఆ ఆడియో ట్రాక్ అయితే వినేసి మరి ఆ పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేయడానికి రెడీగా ఉండండి.

మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏ సినిమాలోది లేదా పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేసి వాట్సాప్ చేసేయండి. మరి 0866244888 14 ఈ వాట్సాప్ నంబర్ కి మరి ఒక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ముద్దుల ప్రియుడు.

0: रहे हो विविध भारती FM 101.3। మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

0: Bharati FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మీరు విన్నటువంటి ఆడియో ట్రాక్ ఏ సినిమాలోది అని అన్న అడిగాను. సో సూపర్ రెస్పాన్స్ అన్నమాట. మామూలు క్వశ్చన్స్ అడిగిన దానికంటే ఈ రెస్పాన్స్ ఇంకా డబల్ ట్రిపుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ పెడన జోగనంద్రో కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు ఆన్సర్. అలాగే శ్రోతలపై పాటల పన్నీరు చల్లుతున్నారు మేడం, థ్యాంక్ యూ అంటూ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే ఘౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని కూడా చెప్పొచ్చండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ పాట వచ్చిన కొత్తలో డెక్ పై ఫుల్ సౌండ్ పెట్టి అందరికీ వినిపించేవాడిని అంటున్నారు సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి. సూపర్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు ఎలా మిస్ అయ్యారు ఆన్సర్, ఆన్సర్ అది కాదండి, మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి అనంతపురం గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాల్ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుండి కాదండి ఆన్సర్ అయితే కాదు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దగ్గుబాటి ఓకే, సో ఎవరెవరు నటించారని కూడా పంపించారు అనమాట. సూపర్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల్ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్

ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మురళి గారు చిత్తూరు నుంచి ఈ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ప్రిపాసులు ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలి పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా, నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లో బో లో బో లో.

0: Shakti FM 101.3.
1: ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ మరి చూసేద్దాం, డి శివకుమారి గారు, భువన సుహాసిని గారు కరెక్ట్ ఆన్సర్, కృష్ణా జిల్లా మువా విలేజ్ నుంచి. అండ్ అలాగే దుర్గా గారు సత్యనపల్లి నుండి పంపించారు కానీ కాదండి, గడ్డ మాంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ హీరో అంటున్నారు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండ్రాళ్ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా, సో కరెక్ట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ షాఖాపూర్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపర్య మునెమ్మ గారు తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని పెడనగర్ నుంచి, వీరభద్రపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తన్రావు, అలాగే పెద్దమస్తన్రావు గారు. అలాగే గౌతమ్ గౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కామతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చెర్రీ ఆద్య, చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోనెగుండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ శంకర్ పొద్దుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెండు మా పాటల మ్యూజిక్ ఇలానే ఉంటుంది అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమలపాడు నుండి జ్యోతుల రాజారావు గారు కరెక్ట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి రంగారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. కమర్తి శంకర్ గారు రాజోల నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురహరి యశోద, జానకిరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుండి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీకాకుళం నుండి భాస్కరరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి కరెక్ట్ ఆన్సర్ లేదండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు అనుకుంటా, బట్ హిట్ సాంగ్స్ అలా తెలిసి ఉంటాయి కదా. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ పాటకు ముందు వచ్చే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఇళయరాజా గారిది. అండ్ సూపర్ డూపర్ హిట్స్ అందించారు ఈరోజు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అలాగే సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఒరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అరుణ మోహన్జీ గారు ఉట్కూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి నెల్లూరు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇందాక మీరు విన్నటువంటి ట్రాక్, ఆ పాట వెంకటేష్ అండ్ దివ్య భారతి నటించినటువంటి బొబ్బిలి రాజా చిత్రంలోదనమాట. అండ్ సో ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్రకారి వాయిస్ లో సీవెన్ఎల్ గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి వివేద్ భారతి ఎఫ్ఎం పై.

101.3. మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మనం వార్తాపత్రికలు చూసినప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత కొన్ని సబ్ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తాయి, ఆ తర్వాత అసలైన సమాచారం ఉంటుంది కదా. సో మరి ఇలా సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వార్తాపత్రికలు మొదటి పేరాలోనే ముఖ్యమైన సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు.

ఎస్ మరి, నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, సో మై ఫేవరెట్ సాంగ్ అంటున్నారు, అలాగే పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, సో షెడ్యూల్ అయితే చేంజ్ అయిందండి, సో అందుకని. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా మూసపేట మహబూబ్ నగర్ నుంచి, అండ్ అలాగే చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు ఓకే, సో ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు మెయిన్ ఎడిషన్ అంటున్నారు ఓకే. అనంతపురం నుండి రమేష్ అండ్ వెంకట చలపతి గారు ఓకే. సుమని గారు పెడన్ నుంచి పంపించారు, అలాగే రాజోల నుంచి జయన్న గారు పత శీర్షిక లేకపోతే ముఖ శీర్షిక అంటారు అంటున్నారు ఓకే. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయం నుంచి లీడింగ్ న్యూస్ అంటున్నారు ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి సంక్షిప్త సమాచారం అంటున్నారు, అలాగే అలాగే బ్యానర్ న్యూస్ ఆర్ లీడ్ న్యూస్ అంటున్నారు కర్నూలు జిల్లా గొనుగొండ్ల నుండి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సాయి గారు విజయం నుంచి వార్తలోని ముఖ్యాంశాలు అంటారు అంటున్నారు ఓకే. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి బ్యానర్ హెడ్లైన్స్ అంటున్నారు ఓకే. అండ్ నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుండి పంపించారు ఓకే అండి. అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంజాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అండ్ ముఖ్యాంశాలు అంటారు అంటున్నారు మునెమ్మ గారు ఓకే. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. అండ్ హంపాపురం నుండి మల్లేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లడ్డు హేమ లచ్చి గారు రాజుల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు మురళీధరన్ గారు చిత్తూరు ఏపీ నుంచి, సో పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి పంపించారు ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు ఓకే. జాన్సన్ గారు విజయం నుంచి పంపించారు ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఆన్సర్ పంపించారు. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ నుండి పంపించారు ఆన్సర్. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి పంపించారు ఓకే. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు, సో మీరు వింటూ ఉండండి, అలా నేను మధ్యలో అయితే వచ్చేస్తాను అప్పలరాజు గారు ఓకేనా. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర గారు భూలక్ష్మి గారు విలేల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు ఓకే. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వేడియంపాడు నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పాటలు విని చాలా రోజులు అవుతుంది అంటూ, సో ఆన్సర్ కూడా పంపించారండి, సూపర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ ఓకే, సో రాజన్ నుంచి జయన్న గారు పంపించారు ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు. అండ్ ఎఫ్ఎం సర్దార్ గారు సో ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించారు, సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో యాక్చువల్ గా మనం వార్తా పత్రికల్ని చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, అంటే హెడ్లైన్ ముఖ్య శీర్షిక, సో ఇది అందరు పంపించింది అదే అనమాట. చాలా మంది హెడ్లైన్స్ ముఖ్య శీర్షిక ఇలా పంపించారు. అది ఇదంతా ఏంటంటే ఒక ముక్కలో చెప్పడం, తర్వాత లీడ్ ప్రారంభ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, సో అంటే ఎవరు ఏమిటి ఎక్కడ జరిగింది ఎప్పుడు.

జరిగింది ఇవన్నీ అనమాట. తర్వాత బాడీ ఉంటుంది, అంటే అదనపు సమాచారం ఇంకా ఏమి డీటెయిల్స్ ఉన్నాయని. తర్వాత లాస్ట్ ముగింపు ఏంటంటే అంతగా ముఖ్యం కాని వివరాలు అలా ఉంటాయన్నమాట. సో ఇలా ఫస్ట్ ముఖ్యమైన సమాచారాన్ని అందరికంటే ముందు పై భాగంలో చెప్పడం, ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి మిగతా వివరాలకు కిందకు వెళ్లే కొద్దీ తగ్గించుకుంటూ రావడం, ఈ విధానాన్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అంటారనమాట. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిని యూజ్ చేస్తారు న్యూస్ పేపర్లలో. అండ్ న్యూస్ పేపర్లలో మాత్రమే కాదు, మనకి న్యూస్ పేపర్స్, తర్వాత వెబ్సైట్స్, ఈమెయిల్స్ రాసేటప్పుడు, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసేటప్పుడు, అలాగే ఆన్లైన్ ఆర్టికల్స్ రాసేటప్పుడు, బ్లాగ్స్లో, వీటన్నిటిలో కూడా ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్నే యూజ్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా ముఖ్యమైన సమాచారం మొదట ఉంటుంది అండ్ వివరాలన్నీ కూడా తర్వాత వస్తాయన్నమాట. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అండ్ షో సూపర్ అంటూ పంపిస్తున్నారు మెసేజెస్ కుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్. చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం షోలో కూడా ఇలాంటి రెస్పాన్సే ఉండాలి అంటే మరి అలాంటి క్వశ్చన్స్ నేను కూడా మీకోసం రెడీ చేస్తాను అండ్ సాంగ్స్తో కూడా రెడీగా ఉంటాను. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్లో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి అశ్వత్ పేర్కొన్నారు. ప్రధాన జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్టంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. జీకొండూరు మండలం కోడూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్లోని పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అధికారులతో ప్రతిదిన కార్యక్రమాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ డిఆర్ఎం మహిత్ సోనకి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరితోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని ఒక సచివాలయం వద్ద పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2025 జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2026లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకంతో సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సెట్విజ్ సీఈఓ వివి అప్పలనాయుడు తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత యువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ఇప్పుడు ది వివిధ ప్రోగ్రామ్ లోకైతే ఎంటర్ అయిపోయాము. సారీ, సో 4 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది. సో మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం అనమాట. మరి ఇందుకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే

సో ఈ రోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం అన్నమాట. ఒక మామూలు డైరెక్టర్ కాదండి, ఒకే ఒక్క సంతకంతో 100 సినిమాలను వెండి తెరపై మాయాజాలంగా మార్చినటువంటి దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం. సో టాలీవుడ్ లో ఆయన స్టైలే వేరు, ఆయన రూటే సెపరేట్. సో ఈయన స్టైల్ ఏంటి, ఆయన మనల్ని అసలు ఎలా మెప్పించారు అనేటువంటి విషయాల్ని మనమైతే తెలుసుకుందాం. అలాగే తెలుసుకుంటూ కూడా ఆయన దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన చిత్రాలలోంచి సాంగ్స్ అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారి వాయిస్ లో అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

Shakti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం

స్టైల్ గురించి. సో ఆయన అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. ముందుగా ఈయన డైరెక్షన్ స్టైల్లో మనం చెప్పుకోవాల్సినవి మూడు ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సోషల్ డ్రామా. ఆయన కెరీర్ మొదలైంది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో. సో ఈయన ఫార్ములా ఏంటంటే, ఈ సినిమాలు చూస్తే జస్ట్ మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది. బావ మరదళ్ల సెంటిమెంట్ అయినా, అత్త అల్లుళ్ల సవాళ్లైనా, పల్లెటూరి మమకారాలు, ఇవన్నీ ఆయన సినిమాల్లో కోకొల్లలు అని చెప్పచ్చు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సో ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్లలో అప్పట్లో నవ్వులు పూసాయి, క్లైమాక్స్ లో కన్నీళ్లు కూడా వచ్చాయి. సో ఇండస్ట్రీకి కమర్షియల్ సెంటిమెంట్ నేర్పింది ఆయనే అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మంగమ్మ గారి మనవడు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు వివిధలో వన్ ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి కోడి రామకృష్ణ గారి సాంగ్స్ అయితే మనం వింటున్నాం కదా. అండ్ అలాగే ఆయన మేకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన స్టైల్లో నెక్స్ట్ గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ అంటే టెక్నాలజీని అలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆయనే అని చెప్పొచ్చు. అప్పట్లో హాలీవుడ్లో మాత్రమే గ్రాఫిక్స్ ఉండేవి అలా అనుకునేటువంటి రోజుల్లో మన తెలుగు తెరపై అమ్మోరు సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని చూపించింది కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత దేవి, అంచి, ఇక చివరిగా అరుంధతి. సో గ్రాఫిక్స్ని కేవలం విజువల్స్లా కాకుండా కథలో ఎమోషన్కి కనెక్ట్ చేసి చూపించడం కోడి రామకృష్ణ గారి ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. మరి మరిన్ని వివరాలైతే మనం మాట్లాడుకుందాం మరి కోడి రామకృష్ణ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం దేవుళ్ళు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ స్టైల్ గురించి. సో ఈయన సినిమాలో విలనిజం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. గ్రాఫిక్ సినిమాలో ఒక క్రూరమైన క్షుద్ర మాంత్రికుడు లేదా దుష్టశక్తి ఉంటే దాన్ని అంతం చేయడానికి అమ్మవారో శివుడో లేదా ఒక సాధారణ మనిషో దైవ బలంతో పోరాటం ఆయన సిగ్నేచర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ దాన్ని ఎదిరించిన జయజమ్మ తీరు ఇప్పటికీ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా. అలాగే ఆయన శైలిలో మరో గొప్ప విషయం ఏంటంటే కేవలం స్టార్ హీరోలపైనే ఆధారపడకుండా కథను నమ్మి సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. భానుప్రియ, గొల్లపూడి మారుతీరావు గారు ఇలా ఎంతో మంది నటీనటుల కెరీర్ కు ఆయన బలమైనటువంటి పునాది వేశారు అని చెప్పచ్చు. అలాగే అనుష్కలోని అసలైన నటిని అరుంధతి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఆయనే అని చెప్పచ్చు. సో అదనమాట సంగతి, ఒక పక్క సెంటిమెంటల్, మరో పక్క భక్తి, ఇంకో పక్క హారర్ అండ్ గ్రాఫిక్స్, ఇలా అన్ని నవరసాలను సమానంగా

పండించి వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ మన వివిధ ప్రోగ్రామ్ అండి ప్రతి మీ అందుకోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై విత్ యూ రాజే సమత.

మరికొద్ది సేపట్లో 4 గంటల 50 నిమిషాలకు మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

0: హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఏమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది.
1: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట మహానటి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు మీరు వినబోతున్న పాట బంగారాజు చిత్రం కోసం మోహన్ భోగరాజ్ సాహితి పాడిన పాట వింటారు. సంగీతం అనూప్ రూబెన్స్.
1: నీకేమైంది బుజ్జి?
2: మూడ్ లేదు మాస్టర్.
1: నీ మూడ్కేమైంది?
2: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారాజు, నువ్వు

ఇప్పుడు మీరు వినబోతున్న పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ స్వరపరిచి పాడిన పాటను వింటారు.

ఇప్పుడు వినబోతున్న మరో గీతం సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి. వేటూరి సాహిత్యం కీరవాణి సంగీతం అందించగా చిత్ర పాడిన పాటను వింటారు.

మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: We are all witnessing in India, as India has become more modern, India is also becoming more rooted in its civilization, yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things, nobody can beat India. That is the strength.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్ధులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు. గతంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

0: వాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రత విప్లవానికి నాంది పలికిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ,
1: స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్ళతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్ధికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, తీరప్రాంత ప్రజల అభివృద్ధి, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్ధికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాల స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
0: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణా జిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట్ర మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ, సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ,
3: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని

0: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2026 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతే ఇది కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్. మోదిన 25 లోకసేవావ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపీ సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పిఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాంగతం. భారతేన పాకిస్తాన్ ఆతంకీ సంరక్షణం విగోపితం. అపి చ క్రీడా వార్తాసు. క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయం భారతం ఆఫ్ఘనిస్తాన్ దళేన సహ యోత్స్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాః యశోభూమి పరిసరే 2026 సెమికాన్ ఇండియా ఇత్యాఖ్యస్య త్రిదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటనం అకరోత్. త్రిదివసీయం సమ్మేళనమిదం భారతే సహకారస్య నివేశస్య నవాచారస్య ప్రతిభావికాసస్య చ సంవర్ధనాయ కేంద్రితమస్తి. అత్రావసరె భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ భారతస్య అర్ధచాలక పారిస్థితికీ తంత్రం తీవ్రగత్యా ప్రసరతి యచ్చ నవాచారాయ నివేశాయ వికాసాయ చ నూతనాన్ అవసరాన్ ఉద్ఘాటయతి.
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఈకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీకండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
1: శ్రీమోదీ న్యరూపయత్ యత్ ఏకత్ర భారతస్య అర్థవ్యవస్థా సంవర్ధతే అపరత్ర చ భారతమాలక్ష్య వైశ్విక విశ్వాసోపి దృఢీభవతి. తేన ప్రతిపాదితం యత్ సమహ్వాన్ పూర్ణాయాం వైశ్విక పరిస్థితౌ అపి భారతేన 7.8% వృద్ధిమానాంకః పంజీకృతః. అస్మిన్నేవ కాలే జాపాన్ దేశస్య ఋణమూల్యాంకన సంస్థయా భారతస్య సార్వభౌమ ఋణ శ్రేణి సమున్నయిత. ప్రధానమంత్రి ప్రావోచద్ యత్ దేశస్య ప్రత్యేకం అపి నాగరికః వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పబద్ధతయా కార్యం కరోతి.
2: భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయీ ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయీ హై ఔర్ ఇసీ దర్మ్యాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
1: అవసరే అస్మిన్ కేంద్రీయ ఇలెక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవోచత్ యత్ క్షేత్రే అస్మిన్ ఆధారశిలా స్థాపితా అస్తి అగ్రే చ సెమికాన్ 2.0 ఇది యోజనాయాః మాధ్యమేన ఉద్యోగ నిర్మాణం భవిష్యతి. యా షట్సు ప్రముఖ స్తంభేషు ఆధారితా అస్తి. ఏతేషు స్తంభేషు అర్ధచాలక అభికల్పనా యంత్రాణి స్మృతి ఘటకాః సిలికాన్ తత్వం మిశ్రిత తార్కిక నిర్మాణ ఘటకాః అనుసంధాన వికాసశ్చ అంతర్భవంతి. ప్రధానమంత్రిణా విజ్ఞాపితం యత్ సర్వకారేణ భారతే అర్ధచాలక ఆవశ్యకతానాం సంపూర్ణ క్షేత్రే చిప్ అభికల్పనాయై న్యూనాతిన్యూనం 200 నూతన ఉద్యమాన్ సంస్థాశ్చ సముపకర్తుం లక్ష్యం నిర్ధారితం. అత్రావధేయం యత్ భారతస్య అభికల్పనా సామర్థ్యం విశ్వవిశ్రుతమస్తి. అతః సెమికాన్ 2.0 ఇతి యోజనాయాః అంతర్గతం అర్ధచాలక అభికల్పనా సంస్థానాం సంవర్ధనమేవ ప్రముఖం లక్ష్యం భవిష్యతి.

0: Tá.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపు ఉదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ వెంకట సుబ్రత్నం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయో ఫర్టిలైజర్ తయారీ యూనిట్ ఏలూరి ఎస్ఎస్డి బయోసైన్స్ డైరెక్టర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రి ప్రవీణ దీప్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నున్నం మధు గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాళకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజు ముత్యపు పందిరి వాహనోత్సవం. ఈ వాహనంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 20వ ఆసియా గేమ్స్ స్పెషల్ ప్రోగ్రాం చీజ్ ఫర్ భారత్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 మధుర గీతాలు కార్యక్రమంలో ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు సాయంత్రం మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారంలో భాగంగా ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారం అవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి భక్తి గీతాలు వింటారు. ఇంకా నాథియా కలాం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సజ్జనత్వము, ఈ అంశం గురించి శ్రీ ఎంఏ మొహత్తిన్ గారి అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో పాలల్లో వెన్న శాతం పెరగడానికి సూచనలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం నందన గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ

కల్పవృక్ష వాహనోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యానం శ్రీ కె నరసింహారావు గారు మరియు కె రామానుజాచార్యులు గారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఇన్ ఫోన్ ప్రోగ్రాం. అతివలు అభిప్రాయాల కార్యక్రమంలో రేపటి అంశం స్నేహం యొక్క గొప్పతనం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596223393. 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం సమర్పిస్తున్నవారు ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
7: సీనియర్ కళాకారులు శ్రీ వాగిచెర్ల వెంకట సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోలో మనతో ఉన్నారు. కళారంగంలో వారి అనుభవాన్ని సాటి కళాకారులకు అందిద్దాం. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు.
8: నమస్తే సార్, కళాభివందనములు.
7: ఒక కళామ తల్లి బిడ్డగా మీరు అనేక నాటకాలు ఆడినట్లుగా తెలుస్తుంది. ఈ కళారంగం పట్ల మీరు ఎందుకు ఆకర్షితులైనారు ఇత్యాది అంశాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రార్థనా గీతంతో మనము కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
8: సంతోషం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రస్

0: గురుభ్యో నమః.
1: సుబ్రత్నం గారు, మీరు కళారంగం పట్ల ఆకర్షితులు కావడానికి ఏది మిమ్మల్ని ఆకర్షించిందంటారు?
0: సార్, మాది జంగముంట్ల. అక్కడ సంగీతానికి సాహిత్యానికి నిలవైన ఊరు. అక్కడ చాలామంది పండితులు, చక్కటి హార్మోనిస్టులు, కళాపోషకులు, నాటక పిపాసులు ఆ ఊర్లో ఎక్కువ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు మాది కర్నూలు జిల్లా. ఆ కర్నూలు జిల్లాలో చెప్పుకోదగినటువంటి గ్రామం. కళారంగంలో నాకు ఒక 68 సంవత్సరాలు నేను కళారంగంలో దిగి
1: చిన్నప్పటి నుంచి
0: అసలు దిగటానికి ప్రథమ కారణం మా బాబాయ్ గారు ద్రౌపది వస్త్రాభరణంలో భీముడు వేశాడు పాత్ర. ఆయన భీముడు పాత్ర వేసి భయపడి ఆ చేతిలో ఉన్న గదను ఆ స్టేజ్కి కొట్టి స్టేజ్ దిగిపోయాడు. అందరూ బాగా హేళన చేశారు. అది మా జేజునైనా జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే మా ఊర్లో పుల్ల దస్కర్ అని మంచి పండిట్, మంచి హార్మోనిస్ట్, మంచి గాయకుడు, సుప్రసిద్ధ గాయకుడు అని చెప్పాలి, ఆయన్ని ఉదయాన్ని పిలిపించి, పుల్లదాసు నువ్వు ఏదేమైనా నా మనవడికి హార్మోనియం నేర్పాలా, సంగీతం నేర్పాలా, ఇట్లా నీకు నెలకింత ఇస్తాను అని ఎమ్మెల్యే చిన్న పెట్టె ఒకటి తీసుకొచ్చి ప్రాక్టీస్ బిగిన్ చేయించాడు. నాకు 2 నెలలు ప్రాక్టీస్ చేసిన హార్మోనియం వంట పట్లే. సరే, ఆయన మానేసిండు. ఆయనకు కుతూహలం తీర్చాలని నాకు పట్టుదల. ఎంబడే అక్కడ సన్నపురెడ్డి గాలిరెడ్డి గారని పెద్ద డ్రామా డైరెక్టరు, మంచి హార్మోనిస్టు, ఆయన కురుక్షేత్రం డ్రామా నేర్పుతున్నాడు. అందులో నాకు పోయి అడిగా నేనే, అయ్యా ఇట్టి సంగతి, నాకు కూడా ఒక పాత్ర ఉండేదని చిన్నది వేస్తానంటే, నువ్వు కష్టపడతానంటే పడగ సీన్లో కృష్ణుడు పాత్ర ఇస్తాను అబ్బాయి, పాడమనడు ఏదో శృతిపక్వంగా పాడినా. అందరూ దసరాకు వేయాలని కుతూహలంగా ప్రాక్టీస్. నాకు తృప్తి దొరకలే, దసరాకు వేసేంత ఇది లేదే అనిపిస్తుంది నా మనసుకు.
1: ఒకేసారి నేర్చుకోవడం అంటే కాస్త
0: ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కదా. సరే, ఏదో పర్వాలేదు అని అందరు 10 మంది పెద్దలు కూర్చొని అన్నారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టుదలగా, ఏదేమైనా తొలిసారి లేరా, ఎట్లయినా పర్వాలేదు, నువ్వు వేయవలసిందే పాత్ర అని ప్రోత్సాహం చేశాను. నేను కృష్ణుడికి వేశాను
1: పడకసీన్ కృష్ణుడిగా.
0: ఆయనే ఒక 5 రూపాయలు ప్రజెంటేషన్ ఇచ్చాడు. అందరికంటే కూడా పర్వాలేదు అబ్బాయి, ఫస్ట్ టైం చక్కగా పాడినావు అని ప్రోత్సహించారు.
1: అది
0: దాంట్లో నేను అది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కటం. అంతకుముందు భక్త కుచేల 10 ఏళ్ల వయసప్పుడు భక్త కుచేల వేశా. మనమాసు రామరెడ్డి సార్ గారిని తెలుగు పండిట్ ఆయన, ఆయన రచన, మేము చిన్నపిల్లలు అందరము, అందులో నేను కుచేలుడిగా వేశాను. ఇప్పుడు సన్నగా ఉండేవాడిని. దాంట్లో ఆయన బాగా ప్రాక్టీస్ ఇప్పించాడంటే అప్పుడు పెద్ద హార్మోని అది ఇట్లా ఏం లేదు, ఏదో 4 శ్లోకాలు అట్లా. అందులో వరదుడు సాధు భక్త జన వత్సలుడు, ఇందిరావరుడు తాకుశస్థలీపురంబున యాదవ ప్రకరముల్ భజయం పగ ఉన్నవాడు, నీ వరిగిన నిన్ను దూచి విపుడప్పుడయిచ్చు అనూన సంపదల్ అని ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు, చిన్న పద్యాలతో ఆ క్యారెక్టర్ వేసా 10 ఏళ్ళప్పుడు. ఈ పాత్ర వేసేటప్పుడు నాకు 8th క్లాసు 9th క్లాసు మహా ఉంటే 16-17 ఏళ్ళు ఉంటాయి. తదుపరి ఖమ్మం హై స్కూల్లో చేరాను. చేరేటప్పుడు సమితి ఈ సందర్భంగా కార్యక్రమాలు జరిపేవాళ్ళు. అప్పుడు కన్న రహస్యము, నేను నా స్నేహితుడు వెంకటరెడ్డిని, ఆయన హార్మోనిస్టు, మంచి గాయకుడు, మేమిద్దరం కన్న రహస్యం వేసాము. కన్న రహస్యం వేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ ఆయన గెస్ట్గా వచ్చారు. ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అప్పుడు. ఆయన మా సీన్ చూసి నాకు ఆయన చేతికి ఉన్నటువంటి పచ్చల ఉంగరం స్టేజ్ మీద తుడిగి చాలా బాగా
1: సన్మానం చేశాడు.
0: చాలా బాగా చేశాడు. వెంకటరెడ్డి గారికి కూడా చేశాడు. ఆ ఇంప్రెషన్

0: ఇంట్లో వాళ్ళు మంచి ప్రోత్సాహం అయిపోయింది, కానీ చదువు కొంచెం దెబ్బ కొడుతుంది. ఆయనతో మేమే స్వయంగా, సార్ ఇట్లా మా ఊర్లో సంగీత ప్రియులు ఎక్కువ, ఈ స్కూల్కు మీరు ఒక మాస్టర్ను అలాట్ చేయండి అని అంటుండే. అందరు హెడ్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు
1: మ్యూజిక్ టీచర్ను
0: బాలకోట్ సార్, ఎన్ని బేసవారిపేట మంచి విద్వాంసులు ఆయన, మాకు బాగా ముఖ్యం. చిన్నదర కష్టపడి ఆయన్ని వేయించాము. ఆయన దగ్గర చాలా వరకు ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేయగలిగాము. స్టేజీ ఓనర్ మటుకు గాలిరెడ్డి గారు మహానుభావుడు, ఆయన వాళ్ళ నాయన గారు, ఇట్లా దాదాపు 25 మంది హార్మోనిస్టులు అప్పట్లో మాకు సహకరించారు. జంగముంటలో హార్మోనిస్టులకు గాయకులకు
1: కొదవలేదు.
0: పురాణ గోష్ఠి ఎక్కువ, భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత, ఇవి నిరంతర ప్రక్రియ చాలా బాగా ఇచ్చేస్తారు.
1: సుబ్రత్న గారు, మరి మీరు అనేక నాటకాలు ఆడారు కదా, ఏ నాటకంలో ఏ పాత్రకు మీకు ఎక్కువగా మంచి గుర్తింపు వచ్చింది, మంచి ఆదరణ లభించిందంటారు?
0: సార్, నేను భక్త కుచేల ఒకటి, శ్రీకృష్ణ రాయబారం, కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాంజన యుద్ధం, రామ రావణ యుద్ధం, చింతామణి, హరిశ్చంద్ర, బాలనాగమ్మ, శాకుంతల, కన్యకాపరమేశ్వరి డ్రామా ది టాప్ హైయెస్ట్. ఆ ఒక్క కన్యకాపరమేశ్వరి డ్రామానే 182 సార్లు వేశా, అంటే ఆల్ ఆంధ్ర, తెలంగాణ, తెలంగాణ మొత్తం
1: అమ్మవారి
0: డ్రామా అంటే ఇక్కడ ట్రూప్. రాఘవేంద్ర స్వామి చరిత్ర వేశా, అంటే దాదాపు బ్రహ్మంగారి జీవి చరిత్ర లెక్క ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ సార్ అంటే అందరం రాయబారం వాడతాం, రాయబారం త్రూ అవుట్ వేసా, గయోపాఖ్యానం త్రూ అవుట్ వేసా, రామాయణ యుద్ధం త్రూ అవుట్ వేసా, రామనాడు యుద్ధం త్రూ అవుట్ రావడం చాలా పెద్ద క్యారెక్టర్, అది చాలా బాధ్యతాయుతమైనది కూడా. రామరావణ యుద్ధం, బాలనాగమ్మ ఇంట్రెస్టింగ్ ప్లే.
1: బాలనాగమ్మలో మీరు ఏ పాత్ర వేశారు?
0: ఫస్ట్ నేర్చుకున్నది బాలవృద్ధి, మధ్యాహ్నం కొంచెం చదువుకి ఇబ్బందికరమని ఆగిపోయింది. ఆ 2-3 ఏళ్లలో మనిషిని కొంచెం ఎదిగాను.
1: అసలు బాలవర్ధి అంటే ఎవరు, కార్యవర్ధి అంటే ఎవరు?
0: కార్యవర్ధి అంటే రాజు, వాళ్ళు 5 అన్నదమ్ములు, కార్యవర్ధి కుమారుడే బాలవర్ధి. ఆ డ్రామాలో నాయకుడు బాలవర్ధి,
1: మెయిన్ క్యారెక్టర్
0: బాలవర్ధి,
1: హీరో.
0: స్టోరీ నడిచేదంతా బాలనాగమ్మ బాలవర్ధితో. ఇది ఊరికి అడాప్షన్ క్యారెక్టర్.
1: అంటే బాలనాగమ్మ అంటే ఎవరు? ఆమె
0: బాలనాగమ్మ, ఆమె ఒక అందాల బొమ్మ, పసిడి రాశి. ఒక మాట చెప్పాలంటే ఆమెను గురించి వర్ణించాలంటే నిజంగా కూడా ఇంద్రుడి భార్య శచీదేవి. ఈ బాలనాగమ్మను ఊరికట్ట కలగన్నదంట, ఆమె దుఃఖితమ చేయి కూర్చున్నదంట. ఓయమ్మో నాకంటే ఇంత అందకట్టే ఈ భూలోకంలో ఉందే అని ఆమె అంత నివ్వెరపోయేదంట. బాలనాగమ్మ అంత అందగత్య. 7 వాళ్ళు అక్క చెల్లెళ్ళు అయితే 7 నాగశాపం చేత చంపబడతారు. ఈ ఒక్క పాపను ఒంటి స్తంభం మీద 7 అంతస్తులు కట్టి రత్న వైఢూర్య మరకత మాణిక్య శోభితమైనటువంటి సుగంధ ద్రవ్య తోటలతో ఆ పైన విరసిల్లే తట్టు తూగుటి యాలలు వింజామన్నీ చెలికెత్తెళ్లతో బానిసలతో ఎంతో ఆనంద ఆహ్లాదకరంగా ఆమెను సాకాడు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ యుక్త వయస్సు అనేది స్త్రీకి సహజత్వం. ఈ కార్యవర్తి వనవిహారం వస్తాడు. వనవిహారం వచ్చినప్పుడు వీళ్ళు చెలికెత్తెలతో వస్తారు. ఆయన్ని ఈమె చూడటము, ఈయన ఆమె చూడటము, పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం మాదిరి ఒక మంచి భావన కలుగుద్ది. అట్లా వాళ్ళిద్దరికీ అనురాగము, ఆప్యాయత ఏర్పడుతుంది. వాళ్ళు సరే పెద్దల్ని ఇచ్చేస్తారు, పెళ్ళి అయిపోతుంది, సౌభాగ్యంగా ఉంటారు. ఆమె కార్యవర్తి ఎట్లా చూసుకుంటాడంటే అన్నుల మిన్న, నా ప్రాణానికంటే ఎక్కువైంది నా భార్య అనేటువంటి భావన గలవాడు. ఆమె కూడా అంతే.
1: భర్త అంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం.
0: ఆయన వనవిహారంలో ఒక మాట అంటాడు, నా అందాల బాల, నా సరసాల బాల, నా అపురూప సుందరి, నా హృదయేశ్వరి, నా బాల కనిపించదేమీ.

0: ఆయన చూడగానే ఒక పదం ఆమె పలకదన్నమాట. బాల బాల అని పిలిచినా ఆమె పలకదు.
1: బాలనాగమ్మ
0: బాలనాగమ్మ అలుకయేటికో క్షణము జాగయీనయడల చలమదేటికో ప్రేమ పూజారిపైని కిలకిల బటల్ చెరునవ్వు తొలగరించి తేల్పగ

0: అన్న అట్లా ఆమె అంటే ఈయనకంత అనురాగము, ఈయనంటే ఆమెకు అంత అనురాగం. కానీ వాళ్ళిద్దరూ ఏదో సరదాగా కాలం గడిచిపోతుంది. ఇక ఆమెకు గర్భం వస్తుంది. వాళ్ళన్న యుద్ధానికి పొమ్మని శాసిస్తాడు కాళవర్తిని,
1: అంటే ఆమె భర్తను.
0: భర్తను కానీ ఈమెను విడిచి ఎలా పోవాలనేటువంటిది ఆయన మనోవ్యసన. ఆమె ఇప్పుడు చెప్తుంటది ఏమండి, రాజులు పెళ్ళాం చుట్టూ తిరగటం కాదు, రాజ్యం ఏలేటువంటి రాజు అవుతాడు కానీ పెళ్ళాం చుట్టూ తిరిగేటోడు కాదని చమత్కృతిగా బాధగలకుండా చెప్పది. అప్పుడు ఈయన చెప్తాడు, దేవి నువ్వు నా రాణివి కాదు, పాను వంటి రాజ్యపు లక్ష్మివి నువ్వు, పాను వంటి రాజ్యపు ఐశ్వర్యం నువ్వు, ఇట్టా జిల్లాలు ఎదుర్కొంటా నా పూర్వజన్మ సుకృతం అని ఆమెను అంతగా మెచ్చుకుంటాడు. నువ్వేం భయపడుద్దేంటి, మన అన్ని విషయాలు చూసేదానికి పాను వంటి నగరేశ్వరుడు ఉన్నాడు, ఆయన మన పాలిటి దేవుడు, నీకు నా పైన ఎలాంటి ఇది వద్దు, లక్షణంగా యుద్ధాన్ని వీరమ్మని వీరకుంకము దిద్దు పంపిస్తుంది.
1: వీర తిలకం
0: ప్రాణపతి అంకసీమను బాయలేని పాల చెక్కిళ్ళ నిండు చూలాలివీవు అని కార్యవర్తి ఆమెను అంటాడు. అంటుండగానే పాపం, సరే పుయ్య ఇష్టం లేకపోయినా దేవి నువ్వెంత చెప్పినా కాళ్ళు నా వెంబడి రాకుండా ఉన్నావి, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. మనసు నిశ్చలం చేసుకొని, మీకేమండి ఏమన్నా భయపడుతున్నారా, ఏమన్నా యుద్ధం చేసేదానికి ఏమన్నా మీరు భయపడుతున్నట్టు నాకు అని ఒక చిన్న చెమచుకు దొరుకుతుంది. ఉచిదానా, పాను వంటి రాజుల ఏ రక్త కోశములు కూడా పిరికి రక్తమే ఉండదు, ఇది ప్రపంచానికి తెలియదు, నా అర్థాంగి వేడి నీకు తెలియదా అని చెమచుకృతిగా అంటాడు. అప్పుడు సరే రాజ్యము వీరభోజ్యం తప్పదు కదా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఇల్లు దాటి బయటికి పోవద్దు అని ఒక గీత గీసి బయటికి పోతాడు.
1: నేను పోయి వస్తా కానీ నేను వచ్చేదాకా నువ్వు
0: ఇది

0: సూర్యచంద్రులు ధాత్రీమాయి విశ్వేశ్వరులు దీనికి సాక్షిభూతులై సంక్షోభించరు ఎల్లప్పుడూ. ఇది నీ ఈ చినగీర ఎన్నడును అని చెప్పి పోతాడు. పోయిన తర్వాత
1: యుద్ధానికి పోతాడు.
0: ఆమె సాగనం పుతుంది, వీరకొంగు దిద్దుతుంది, వీర మాల వేస్తుంది, లక్షణంగా వెళ్ళి రాండి, సంతోషంగా రాండి అని చెప్పి పంపిస్తుంది,
1: బయలుదేరమని చెప్తుంది.
0: తర్వాత ఆ మాయల పకీరు బస్వేశ్వరుడిగా వచ్చి ఈమెను బిట్స్ అడుగుతాడు. అడుగుతుండగానే దాసి వచ్చి బిట్సమైపోద్ది, చీ బీమట
1: తీసుకొని
0: ఇంటి యజమాని రాలే రావాలా వేయాలంటే అప్పుడు ఆమె వచ్చి తీసుకుంటుంది, లోపల నుంచి కావాల్సిన ఇన్ని ఇచ్చేవరకు వస్తాడు. వాడు మాయమంత్రం చేసి తీసుకెళ్తాడు.
1: ఈమెను
0: తీసుకెళ్తాడు,
1: బాలనగమను
0: తీసుకెళ్తాడు, మాయ చేసి కుక్కం చేసి తీసుకెళ్తాడు.
1: ఎక్కడికి తీసుకెళ్తాడు?
0: మాయామందిరం నాగలపూడి గట్టుకు తెచ్చుకుంటాడు చిన్నగా. అక్కడ ఒక సంగు ఆమెను కూడా ఇట్టు మోసం చేసి తెచ్చుకుంటాడు. ఆమెతో కాలం గడుపుతుంటాడు.
1: ఎవరు?
0: ఈ పకీరు. కానీ అప్పుడు సంగు చెప్తాడు, ఆమె కొంచెం నీరుగుతుంది సంగు, పిచ్చిదాన్ని నీ అందము నీ చందం నీదంతనే నీకంటే అన్నగట్టని తీసుకొస్తానని చెప్పి ఈ బాలగా ముందు తీసుకుపోతాడు. తీసుకుపోయి చూపిస్తాడు. చూపించి అంబడే చూడు దీన్ని కుక్కని చేస్తాను, దాన్ని కుక్కని చేసేస్తాడు బాలనాగమను. ఇంకా తర్వాత బాలవర్ధి. బాలవర్ధికి 7 నెలలప్పుడే ఆమె పోతుంది, పక్కకి తీసుకెళ్తాడు. ఈయన 7 నెలలు తలరాముడు ఆ చుట్టాలు పక్కలు మొత్తం బాగా లక్షణంగా తాకి పెద్దోని చేస్తాడు. వాళ్ళు బాగా యుక్త వయసు వచ్చిన తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి వర విహారానికి వస్తే అక్కడ ఏదో సరదాగా అనుకుంటారు. మా అమ్మ ఎక్కడికి పోయింది, ఎవడు ఏంటి, మా నాన్న ఏమైండు, దీనికి కారణం ఏంటని
1: తెలుసుకోవాలని
0: మొత్తం తెలుసుకున్న తర్వాత బయలుదేరతాడు.

0: బయలుదేరి చాలా బాధపడతాడు తల్లిని గురించి తండ్రిని గురించి. అది జరిగే వృత్తాంతం చాలా గొప్ప వృత్తాంతం అది.
1: అమ్మని నాన్నను మాయల పకీరు కోటలో బంధించినని తెలుసుకున్నాడు.
0: కోటలు బంధించి ఉంచుతాడు ఇద్దరిని. ఆ యుద్ధంలో కార్యవర్తిని శిలారూపం దాచేతడు చేస్తాడు.
1: ఎవరు?
0: పకీరు. ఈమె మటుకు ఈమెను ఏం చేయలేడు, ఎందుకంటే ఆ మహాపతివ్రత మండి మసైపోతారని ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంది. కానీ బాలవర్తి పోయి తల్లిని ఎట్టకేలకు మాయమంత్రాలతో కాదు ధైర్యంగానే వాడిని నాశనం చేసి, వాడు టక్కుటమారు మేమైతే చేసి మా వంశాన్ని నాశనం చేశాడు అంతకంటే టక్కుటమారాలు చూపించి వాడికి వాని పీక నలిమి నేను మమ్మను మా నాన్న తెచ్చుకుంటానంటు. కానీ మధ్యన ఈ బాలవర్తి తల్లి కోసం తిరిగే సమయంలో పులిరాజని ఒక చాటింపు చేస్తాడు తన రాజ్యంలో. ఏమని, ఇక్కడ పులిని చంపగలిగిన వీరుడికి నా రాజ్యాన్ని నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అని ఒక చాటిప్పేస్తాడు. పులిరాజు చాలా బరపరాక్రమవంతుడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఆ పులుల విషయంలో చేయలేక దేశమంతా అల్లకల్లోలమై నానాక భ్రష్టత్వంలో ఉంటారు. ఆ పరిస్థితుల్లో చాటిప్పేస్తాడు. అప్పుడు బాలవర్తి అక్కడనే ఉండి ఉంటాడు. పోయి నేను ఈ పులిని చంపానని ఆనవాళ్ళని తీసుకుపోయి చూపించి అని చెప్తాడు. ఆయన వివాహం ఇప్పుడే చేసుకోమంటాడు. కానీ నాకు ఇప్పుడు వివాహం వద్దు, నేను మా అమ్మను మా నాన్నను నేను వెతికి తీసుకున్న తర్వాతనే నాకు ఏదైనా చేయాలండి అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని పోతాడు.
1: బాలవర్ది మరి వాళ్ళ అమ్మతో ఎట్లా పరిచయం అయింది, వాళ్ళ అమ్మ ఎట్లా నమ్మింది, ఈ పకీర్తో ఎలాగా ఆయన?
0: బాలవర్ది తంబల పెద్ది ఇంట్లో బస చేస్తాడు. ఆమె ఏంటంటే అందరికి పూట కూలి పెడతావు, యాత్రికులకు చేస్తా ఉంటది. ఆమె పూల ఎల్లి పకీరుకు పంపించేది, ఈ పూల మాలలు చుట్టి పకీరుకు పంపించేది. ఈయన బాలవర్తి ఆ ఇంట్లో బస చేస్తాడు. ఆమెతో మొక్క ఏర్పరచుకొని, అమ్మా నేను పూలే అల్లుతాను బాగా చక్కగా అల్లుతాను, చాలా ప్రసిద్ధి ఇటల్లో నాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పి
1: మంచి మాల అల్లుతాను
0: అల్లుతానని చెప్పి పోతాడు. పకీరుకాడికి పోతుంటే ఎవరను మంచి చెడ్డ ఏంటంటే అప్పుడు విషయం అంతా చెప్తాడు. పకీరుకు బాలవర్తి చెప్తాడు, నేను తంబల్ల పెద్ది మనమనేది. కానీ ఇక్కడ ఏమో తంబల్ల పెద్ది ఇక్కడ ఉంటుంది, బాలవర్తి మాలలు తీసుకొని పకీర్ వద్దకు పోతాడు. పోతే వాడిని నమ్మిస్తాడు, నమ్మి చేరతాడు. చేరి అక్కడ ఏదో ఇంతకు కొంతకాలంగా నమ్మవలుకొని ఏది చెప్పినా ఊకొట్టే పరిస్థితికి తీసుకొచ్చాడు.
1: ఆయన రూట్లోకి తెచ్చుకున్నాడు.
0: తన రూట్లోకి తెచ్చుకున్నాడు, అట్లా ఇది చేసాడు. అప్పుడు పకీరు బాగా నమ్ముతాడు, నమ్మి బాలవర్తి ఏం చెప్పినా వినే స్థితికి వస్తాడు. ఇదే అదునుగా తాను పాసికల్లి తల్లి దగ్గర పోవటము, తన విషయం అంతా చెప్పుకోవటము
1: వాళ్ళ అమ్మను గమనించి
0: తెలుసుకుంటాడు కదా. అక్కడ అమ్మ ఎక్కడుండేది, ఏమైంది, అసలు పోయిన కారణం అది కదా.
1: అవును,
0: వాడిని చంపేదానికంటే ముందు ప్రథమ కారణం తల్లిని కనుక్కోవటం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం.
1: ముఖ్య ఉద్దేశం, లక్ష్యం,
0: లక్ష్యం. ఇప్పుడు బాలవర్ది అంటాడు, అమ్మా నన్ను గుర్తించలేదా?
1: ఆ సందర్భంలో ఏమన్నా ఒక పాట పాడిన సందర్భం ఉందే?

అమ్మా, నా భాగ్య ఫలమల్చు, నన్ను వక్షమున చేర్చి కరుణ పాడిల దోల మరచినావా.

0: అని ఈ విధంగా ఆమె నమ్మే విధంగా బాలవృద్ధి మాటలు చెప్పి ఆమె మనసును వశపరుచుకునే స్థాయికి వస్తాడు.
1: ఆమె అప్పటికి నమ్మకపోతే ఏం చేస్తాడు?
0: బాలనాగమ్మ బాలవడ్డి చిన్న వయసులో ఉన్నప్పుడు తన చేతికున్నటువంటి ఉంగరాన్ని బాలవడ్డికి
1: కొడుక్కి

0: ఆఫ్రికాగా తొడుగుతుంది. ఏ పరిస్థితులు అవి నమ్మదు కదా. నమ్మని పరిస్థితులు ఉంగరం చూపించి నమ్మిచ్చి ప్రయత్నం చేస్తాడు. ఎట్లానంటే సీతమ్మ వారు వనవాసములు ఉన్నప్పుడు హనుమంతుడు రాముడు ఇచ్చినటువంటి ఉంగరం చూపించి ఎంత దగ్గరయ్యాడో ఆ విధంగా ఇక్కడ బాలవృద్ధి బాలాగమ్మకు దగ్గరయ్యాడని చెప్పాలి తల్లికి. ఈ విధంగా అప్పుడు బాలాగమ్మ బాలవర్తిని దగ్గరికి తీసుకొని అంత విషయం అంతా చెప్తుంది. అమ్మ నువ్వేం భయపడవాకు, నేను నిన్ను ఏది ఏమైనా నిన్ను పానుగంటి రాజ్యానికి తీసుకెళ్తాను, నువ్వేం భయపడొద్దమ్మా, వారిని సర్వ విధాలు నాశనం చేసి ఏం చేయాలని చేస్తానమ్మా, అంటే చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు అని ప్రజన పొందుతాడు. ఆ ప్రజన ప్రకారం అన్ని చేస్తాడు. ఫకీర్ యొక్క జీవం మొత్తము ఒక చిలకలో దాగి ఉంది అనేది బాలాగమ్మ బాలవర్తికి చెప్తుంది. ఆ చెప్పినప్పుడు ఆ చిలకను పట్టుకొని తను నాకు హింసించి
1: సప్త సముద్రాలు దాటిపోయి ఆ చిలకను పట్టుకొని తీసుకుని వచ్చి
0: వస్తాడు. ఒక మర్రి చెట్టు త్వరలో ఉంటుంది, అది తీసుకొని వచ్చి ఇక్కడ మాయల పైకీరు మంత్రజాలంతో ఉన్నటువంటి శిలారూపంలో ఉన్నటువంటి వ్యక్తుల మొత్తాన్ని బంధవ్యక్తులు చేస్తాడు బాలవర్తి.
1: మనుషులుగా మార్చమని
0: ఫకీరు మార్చేది ఫకీరు, కానీ వారి చేత చేపిస్తాడు.
1: చిలకను
0: తీసుకొని వచ్చి
1: చిలకను
0: ఎప్పుడైతే దాన్ని సంహరించుడో వాడు చచ్చిపోయాడు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తదుపరి సర్వ విధాల నాశనం చేసి తల్లి తండ్రితో బాలవర్తి పులిరాజు దగ్గరకు పోయి విన్నవిస్తారు. విన్నవిస్తుడు ఆయన బిడ్డనిచ్చి సర్వరాజ్యాన్ని ఇచ్చి పటాభిషిక్తుని చేసి వివాహాది శుభకార్యాలు జరుపుతారు.
1: అది బాలవర్ధి బాలనాగమ్మ నాటకం చరిత్ర ఇతివృత్తం. చాలా చక్కగా మరి నాటక నేపథ్యం, బాలనాగమ్మ అంటే ఎవరు, ఈ కార్యవర్ధి అంటే ఎవరు, బాలవర్ధి అంటే ఎవరు, బాలనాగమ్మను రక్షించడానికి మరి బాలవర్ధి ఏ విధంగా మాయల పకీర్ దగ్గరికి పోయి అతన్ని సంహరించి తీసుకొచ్చిన విషయం మొత్తం చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి సుబ్రత్న గారు.
0: నమస్తే సార్.
2: మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ వెంకట సుబ్బరత్నం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు.

0: అరే నాన్న, రేడియోలో మంచి దేశభక్తి గీతాలు వస్తున్నాయి, అవి వింటూ ఉంటే గాంధీ మహాత్ముని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉందిరా.
1: అలాగా అమ్మా, మహాత్మాగాంధీ సత్యము అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన యోగి కదా.
0: కాస్త వివరంగా చెప్పరా.
1: మహాత్ముని జీవిత కథ ఆరంభం నుంచి విన్నావంటే చాలు, ఆయన గురించి అన్ని విషయాలు తెలుస్తాయి.
0: అదేలా, ఎక్కడ వినాలి, ఎప్పుడు వినాలి?
1: ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా మహాత్ముని మార్గం ప్రసారం చేస్తుంది. అది వింటే చాలు.
0: ఓ అలాగా, అయితే ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ను ట్యూన్ చేసుకుని తప్పకుండా వింటాను.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది.

0: భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ రెండవ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చిప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్ తక్ కా హమ్నే తయ్ కియా హై.
0: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 21 పూర్తి శోధిత, 4 పాక్షిక శోధిత గనులతో కలిపి మొత్తం 25 బొగ్గు బ్లాకులను ఈ విడతలో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో మొత్తం 147 బొగ్గు గనులను వేలం వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది

0: కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 100,000 రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్గే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి కిసాన్.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్ ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్. ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం.
3: డాక్టర్ ప్రవీణ దీప్తి గారు నమస్కారం మేడం.
4: నమస్కారం సార్.
3: మేడం, మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం, మేము విన్నాం మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో శాస్త్రవేత్తగా వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు వ్యాపార సరళిలో జీవన ఎరువుల తయారీ బయోఫర్టిలైజర్ యూనిట్ పెట్టి మీరు వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు అగ్రిప్రెన్యూర్షిప్లో. ఈ నేపథ్యంలో మనం శ్రోతలకి వివరించే ప్రయత్నం చేద్దాము. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి, వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది రైతు సోదరులకి, ఇది వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఎటువంటి వనరులు కావాలి, ఎంత లాభాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలు మేడం ముందుగా చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమిటి?
4: ఈ జీవన ఎరువులు అంటే మేలు చేసే సూక్ష్మజీవులు కలిగిన ప్రోడక్ట్స్. మనం భూమిలో వేసినప్పుడు న్యూట్రియెంట్ మొబిలైజేషన్ కానీ, చీడపీడల నివారణ కానీ, ఈల్డ్ పెరగడం కానీ, ఇట్లాంటి లాభాలు మనకి ఉంటాయి. ఇవే కాకుండా కీపింగ్ క్వాలిటీ పెరగడము, పోత పిందె పెరగడము, ఇట్లాంటి మనకి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి సార్. అయితే ఇవి మనకి రసాయన ఎరువులతో సమానమని చెప్పలేము. వీటి ప్రాధాన్యత ఈ కాలంలో చాలా పెరుగుతుందండి, రైతులు చాలా మట్టుకు అవేర్నెస్ పెంచుకుంటున్నారు.
3: జీవన ఎరువులు రసాయనిక ఎరువులకి పూర్తిగా ప్రత్యామ్నాయమా?
4: అస్సలు కాదండి, ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏంటంటే, భూమిలో మొక్కకి అందకుండా మిగిలిపోయిన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్కకు అందించడానికి సహాయపడతాయి అన్నమాట.
3: కానీ పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత ఏమిటి, జీవన ఎరువుల ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది?
4: జీవన ఎరువులు వాడకం అనేది 30-40 సంవత్సరాల నుంచి ఉందండి, ఈ రోజు కొత్తగా వచ్చిన అంశం కాదు. ఉన్నప్పటికీ కూడా ఇదివరకు కాలంలో 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేటప్పుడు విరివిగా పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఇప్పటి కాలంలో రకరకాల కారణాలు మన అందుబాటులో లేకపోవటము అంటే రీజన్స్ వల్ల విరివిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవటం వల్ల మనకి మైక్రోబియల్ లోడ్ భూమిలో అనేది తగ్గిపోయి సాయిల్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది సార్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ హ్యాంపర్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుందో మైక్రోబియల్ లోడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. భూమిలో ఉన్న సారాన్ని 60% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే మొక్క తీసుకుంటుందండి. సో మిగిలింది ఇంకా హైడ్రాలసిస్, కెమికల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ అనే పద్ధతుల ద్వారా వెళ్తాయి.
3: మేడం, కొన్ని ముఖ్యమైన జీవన ఎరువులు చెప్పండి మేడం, అవి ఎలా పనిచేస్తాయి?
4: ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న జీవన ఎరువులు అంటే నత్రజని స్థాపన జీవన ఎరువులు, లైక్ అజిటోబాక్టర్, అజోస్పైరలం అంటారు. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి నత్రజని అందిస్తాయండి. ఇవి పల్సెస్ కాకుండా అంటే అబరాలు కాకుండా వేరే క్రాప్స్కి పనిచేస్తాయి. పల్సెస్లో రైజోబియం అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా పొటాషియం మొబిలైజరు, ఫాస్ఫరస్ సాల్బిలైజరు, వ్యామ్,

0: వాస్క్యులర్ అర్బిస్కులర్ మైకోరైజా అంటారు. వ్యామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి ఇప్పుడు. ఇంకా జింక్ సాల్యుబులైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా బయో పెస్టిసైడ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, అది ట్రైకోడర్మా అని సూడోమానాస్ అవన్నీ అందులోకి వస్తాయి. చీడపీడలు తట్టుకోవడానికి, ఫ్లవరింగ్ వాటికి ఇంప్రూవ్ అవడానికి, రూట్ గ్రోత్కి, ఏ మైక్రోబ్ తీసుకున్నా కూడా మనకి అది చేసే మెయిన్ పనే కాకుండా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సార్.
1: ఎలా పనిచేస్తాయి మేడం ఇవి?
0: గాలిలో వాయు రూపంలో ఉంటుంది నత్రజని, దాన్ని మనకి ఇది ఇవి నైట్రేట్ రూపంలో మార్చి అందిస్తాయి. అప్పుడు మనం యూరియా వేయడం తగ్గించవచ్చు, రసాయన నత్రజని ఎరువులు వేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫాస్ఫేట్ రకరకాల స్థితుల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది భూమిలో, మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉండదు, మొక్క అబ్జర్బ్ చేసుకోలేదు వేర్లు. ఈ ఫాస్ఫరస్ మొబిలైజర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబులైజర్ అనేది మనం వేసినప్పుడు దాన్ని మొక్క అబ్జర్బ్ చేసుకునే స్థితిలోనే దాన్ని మార్చగలుగుతుంది. సో మొక్కకి అవైలబుల్ ఫామ్ లో తీసుకొస్తాయి.
1: మరి వాటికి ఏంటి మేడం ఆ సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి?
0: ఆర్గానిక్ కార్బన్, వాటికి సరిపడా గ్రోత్ కి సంబంధించిన న్యూట్రియెంట్స్ భూమిలో ఉంటాయి. ఎప్పుడండి మనము యాంపుల్ గా సేంద్రీయ ఎరువులు వేసినప్పుడు, సో సేంద్రీయ ఎరువు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ గా మేల్చే సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి సార్.
1: మేడం అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, వాణిజ్య సరళిలో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బయో ఫర్టిలైజర్స్ యూనిట్ కి ఉత్పత్తికి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతాయి, మీరు ఎలా మొదలు పెట్టారు?
0: ఇది మనము కమర్షియల్ గా వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయాలంటే సార్, ఈ సదుపాయాలు అనే దానికన్నా కూడా ముందు ఏం ప్రొడక్ట్ చేయబోతున్నాము, దానికి ఏం స్ట్రెయిన్స్ కావాలి, మనం ఏ మార్కెట్ చేయబోతున్నాము, ఎంత కెపాసిటీ పెట్టబోతున్నాం, ఇవన్నీ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి సార్. డిపిఆర్ తయారైన తర్వాత మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. మనం మదర్ కల్చర్ తయారు చేసుకోవడానికి ల్యాబ్ కావాలి సార్. ల్యాబ్లో కెమికల్స్, గ్లాస్ వేరు. ఇటు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాటికి మిక్సర్స్, ఫిల్లింగ్ ఎక్విప్మెంట్, ఫిల్లింగ్ అయిన తర్వాత వాటికి ప్యాకింగ్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ వాటికి లేబుల్స్ ఇవన్నీ, ప్యాకింగ్ మెటీరియల్ కాటన్స్ ఇవన్నీ అవసరం పడతాయి సార్. ఇంకా ఇన్పుట్స్ తయారు చేయడం కావాల్సిన ఇన్పుట్స్ దేర్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చాలా రకరకాల, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్.
1: అయితే మేడం ఇది కొంత రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఇది కదా, కొంత శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. మరి దానికి మనకు ఎవరైనా శాస్త్రవేత్తలు అట్లా రిక్వైర్ చేసుకోవాలనా లేదంటే సొంతంగా చేసుకునే అవకాశం ఉందా?
0: దీనికి కంపల్సరీ ఈ మైక్రోబియల్ని ఫెర్మెంట్ చేయగలిగిన, కల్చర్ చేసి ప్యూరిఫై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్ ఈస్ యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్
1: ఉండాలి.
0: లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి విల్ గెట్ లైసెన్సింగ్.
1: ఇది చాలా ఇంపార్టెంట్
0: లైసెన్సింగ్ సార్. ఇప్పుడు సో మైక్రోబయాలజీ కానీ, సో లేక బయోకెమిస్ట్రీ కానీ, ఈ కల్చరింగ్ వర్క్
1: పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మనకు ఖచ్చితంగా అవసరం ఇందులో. మేడం అయితే ఈ మదర్ కల్చర్ మొదలు పెట్టినప్పటి నుంచి కమర్షియల్ ప్రోడక్ట్ తీసుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: మదర్ కల్చర్ తయారీకి మనకి ల్యాబ్ అవసరం పడుతుంది సార్. మైక్రోబయాలజీ ల్యాబ్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ అంతా మనకి అవసరం పడతాయి దాన్ని గ్రో చేయడానికి అవన్నీ. దానికన్నా ముందు కూడా మనం ఒక మంచి స్ట్రెయిన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. మనం ఏ ప్రాంతంలో ప్రమోట్ చేయబోతున్నాం కల్చర్ని, ఆ ప్రోడక్ట్ని ఆ ప్రాంతానికి తగిన సూటబుల్ అయిన ఏ సాయిల్కి ఏ ప్రాంతము వాటికి సూటబుల్ స్ట్రెయిన్ సెలెక్ట్ చేసుకొని మదర్ కల్చర్ని ల్యాబ్లో తయారు చేస్తాను. ల్యాబ్లో కోనికల్ ఫ్లాస్క్లో చేస్తాము. కోనికల్ ఫ్లాస్క్ నుంచి ల్యాబ్లో ఫెర్మెంటర్ ఉంటుంది సార్, చిన్న ఫెర్మెంటర్స్ ఉంటాయి, 50 లీటర్స్, 70 లీటర్స్, 20 లీటర్స్ ఉంటాయి. దాంట్లో మదర్ కల్చర్ని మనం స్కేల్ అప్ చేస్తాము. ఎందుకంటే మనం 1000-2000 లీటర్లు ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్స్లో వేయాలంటే మినిమం 10-12% మదర్ కల్చర్ వాడాల్సి ఉంటుంది. ఒక 1000 లీటర్ల దాంట్లో మనము 10-12% మదర్ కల్చర్ వేయాలంటే మనకు 100-120 లీటర్ల మదర్ కల్చర్ కావాలి. ఫ్లాస్క్లో మనం అంత తయారు చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు పోర్టబుల్గా ఒక 50 లీటర్లతో 20-30 లీటర్లతో ఒక మదర్ కల్చర్ చేసుకోవడానికి ఒక ఫెర్మెంటర్ ల్యాబ్ గ్రేడ్ది కావాలండి. సో దాంట్లో మనము మదర్ కల్చర్ తయారు చేసుకొని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్లో మనము బ్యాచ్ వేసుకుని కల్చర్ని బట్టి 2 రోజుల నుంచి 7 డేస్ పడుతుంది సార్ కల్చర్ రెడీ అవ్వడానికి. బ్యాక్టీరియా అయితే 2 డేస్లో అయిపోతుంది, ఫంగస్ అయితే 5-6 డేస్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం లిక్విడ్ ఫార్ములేషన్, పౌడర్ ఫార్ములేషన్ మన అవసరాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు సార్. దాంట్లో ఫిల్లర్ యాడ్ చేస్తాము, ఫిల్లర్ యాడ్ చేసి షేడ్లో డ్రై చేసి ప్యాకింగ్ చేస్తాము.
1: ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మేడం?
0: టెక్నికల్గా మాట్లాడితే మాత్రం కంటామినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది సార్. టెక్నిక్ సరిగా లేకపోయినా, చేసే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈజీగా, ఎందుకంటే మైక్రోబ్స్ ఆర్ ఎవ్రీవేర్ మైక్రోబ్స్ ఆర్ ఓమ్ని ప్రజెంట్ లైక్ గాడ్. సో అది కంటామినేషన్ వచ్చేస్తే మనం మళ్ళీ దాన్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి 3-4 నెలలు టైం పడుతుంది అండి ల్యాబ్లో. సో అది టెక్నికల్గా ఒక మెయిన్ ఇది.
1: మనకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి మేడం దీనికి? మీరు స్ట్రెయిన్ అన్నారు,
0: కల్చర్ కల్

0: కలెక్షన్స్ ఉంటాయి సార్. చండీగఢ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఢిల్లీలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది, పూణేలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మనము టైప్ స్ట్రెయిన్స్ తెప్పించుకోవచ్చు, లేదా మనకు చేతనైతే మన సొంత స్ట్రెయిన్స్ మనమే మన ల్యాబ్ లో ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడే స్ట్రెయిన్స్ అన్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేటివ్ సాయిల్స్ నుంచి తీసుకునే స్ట్రెయిన్స్, ఎందుకంటే ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఐసోలేట్ చేసుకోగలిగాను, చేసుకుని ఐడెంటిఫై చేసి అవి వాడతాను.
1: అయితే ఈ జీవన రూల ఈ వ్యాపారం వాణిజ్య సరిలో చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడే గమనించాం, దీనికి ఫస్ట్ టెక్నికల్ నోహో తెలియాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ లో ప్రొక్యూర్, ఇలాంటి లిమిటేషన్స్ అలాగే వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: వ్యాపార అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చాయి, మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ పంటలు ఏ పంటలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పంటకి ఏమి సొల్యూషన్స్, ఏ ప్రోడక్ట్ కావాలి, మార్కెట్లో ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుంది, సో అది సరిగా ఉందో లేదో, మనది దానికన్నా బెటర్గా మనం ప్రోడక్ట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్కి ఒక యూనిక్నెస్ ఉండాలి. రెండోది, అన్ని పరిస్థితుల్లోనూ బాగా పనిచేసే విధంగా మనం టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేసుకోవాలి సార్. అట్లా మనం ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే, క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టినా కూడా ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. నేను ప్రొడక్షన్ మొదలుపెట్టిన స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు 500-600 రేట్లు పెరిగారండి రైతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయోస్ చాలా ఇదిగా రికమెండ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ దొరికితే వెతుక్కుంటూ వస్తారండి రైతులు ఒక మంచి ప్రోడక్ట్ కోసం.
1: మార్కెట్లో డిమాండ్ ఉంది, అవకాశాలు
0: ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటే కాకుండా కంపెనీలు పెరిగాయి, ప్రోడక్ట్స్ పెరిగాయి, సోషల్ మీడియాతో ప్రచారం అవుతుంది, రైతులు కూడా అవేర్నెస్ పెంచుకుంటున్నారు, కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనము కష్టపడి ఒక ఫ్యూచర్ లో కంపల్సరీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్.
1: మేడం దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా, మీరు ఎలా ఇచ్చేశారు, అలాగే సబ్సిడీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: సబ్సిడీ అవకాశాలు అంటే మనకి వాణిజ్య బ్యాంకులు, నాబార్డు, హార్టికల్చర్ బోర్డు లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని రకాల లోన్స్ అవి ఉన్నాయి సార్. సబ్సిడీ దొరుకుతుంది, కొన్ని లోన్స్ లో సబ్సిడీ దొరకకపోయినా మనకి బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి సార్.
1: ఒక రకమైనటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎంత ఇచ్చేశారు?
0: ఒక 500 టన్నులు కెపాసిటీ ఇది మనం పెట్టుకోవాలంటే ఒక 3 కోట్లు పెట్టుబడి అవుతుంది సార్.
1: సుమారు
0: కొంచెం తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకొని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్
1: అంతకంటే చిన్న స్థాయిలో పెట్టలేమా మేడం? మీరు 500 టన్స్ అన్నారు కదా, తక్కువ స్థాయి
0: 500 టన్స్ ఇస్ ద మినిమం సార్.
1: మినిమం
0: మాకు 5000 టన్నుల కెపాసిటీ ఉంది, సో 500 టన్నులు అనేది మినిమమ్. ఇంకా మినిమం లో చేసుకోవాలంటే ఇంకా మదర్ కల్చర్ ప్రొడక్షన్ పెట్టుకోకూడదు, మదర్ కల్చర్ ఆ ల్యాబ్ పెట్టుకోకూడదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ వరకు పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవాలి.
1: అంటే ఎందుకు అడిగానంటే మేడం, ప్రతి ఒక్కరూ ఆ స్థాయిలో చేయలేక స్మాల్ స్కేల్ ఒక 50 లాక్స్, 25 లాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ తో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకోవడానికి అవుతుందా అని
0: అవుతుంది సార్. ఎప్పుడంటే ఇప్పుడే ఇలాగే మదర్ కల్చర్ నాలాంటి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, చేసుకుని
1: మెయిన్ కల్చర్
0: మాస్ మల్టిప్లికేషన్ వాళ్ళు చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1: దీనికి రెగ్యులేటరీ బాడీస్ ఏ ఉన్నాయి, అలాగే దీనికి లైసెన్సింగ్ ఉంటుందా, ఎవరు ఇస్తారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర మనం సంప్రదించాలి, ఆ వివరాలు చెప్పండి.
0: సరే, ఈ జీవన ఎరువులు మనము ఉత్పత్తి మొదలు పెట్టాలంటే రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మనకి స్టేట్ గవర్నమెంట్లోని ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు, దీనికి ఫార్మ్ A2 అంటారు సార్. బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి ఇచ్చే లైసెన్స్ని ఫార్మ్ A2 అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఏంటంటే గవర్నమెంట్ వారు ఎజైల్ అని ఒక యాప్ డెవలప్ చేశారు. మనము అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా ఎజైల్ యాప్ ద్వారా, ఆ యాప్ చాలా బాగుంది సార్, చాలా కన్వీనియంట్గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. సో మనం నెల నెల మనము రిపోర్ట్స్ సబ్మిట్ చేయటము అన్నీ కూడా ఆ యాప్లోనే జరుగుతాయి. ఈ మన ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫార్మ్ M అని, ఫార్మ్ N అని, మనం ప్రొడక్షన్ సంబంధించి ప్రొడక్షన్ ఇన్పుట్స్ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఆ మొత్తం ఒక 4-5 రిజిస్టర్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. మధ్య మధ్యలో డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్కి వస్తారు, శాంపిల్స్ అవి తీస్తారు, ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. మనకి ఏదైతే బయో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985లో ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో

0: క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చారో వాటిని మీట్ అవ్వాలి మన ప్రోడక్ట్. వాటిని మీట్ అవ్వకపోతే సో మన శాంపిల్ ఫెయిల్ అవుతుంది, ఆ బ్యాచ్ని వాళ్ళు వచ్చి రద్దు చేస్తారు. 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తీస్తారు. ల్యాబ్కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్ పనిచేస్తున్నాయా లేదా అని చూస్తారు.
1: మేడం, ఇది వ్యాపారవేత్త సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైతు వైపు నుంచి వస్తే కొనుక్కునేటప్పుడు రైతులు ఎలాంటివి చూస్ చేసుకొని కొనుక్కోవాలి, అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏది నాణ్యమైంది ఎలా తెలుసుకోవాలి?
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ప్రొడక్ట్, లోపల ఉన్నది మన కళ్ళకు కనబడదు కాబట్టి అంత తేలిగ్గా ఇది మంచిది ఇది చెడ్డదని మనం చెప్పేయలేము. కరెక్ట్గా తెలవాలంటే ల్యాబ్ టెస్టింగ్ సార్. అదర్వైజ్ మనము చూసుకుంటే వాడినప్పుడు మనకి పనిచేయటం అనేది ఒకటి, లేబులు వాళ్ళు లేబుల్ స్పెసిఫికేషన్స్ ఏమిచ్చారు. బయో అని రాసుండగానే జీవనెరువు కాదు ఇప్పుడు ఈ కాలంలో సార్. బ్యాచ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఇచ్చారా అనేది చూసుకుంటే కొంతవరకు ఆ లేబుల్ స్పెసిఫికేషన్ బట్టి కంపెనీ యొక్క సిన్సియారిటీ కూడా మనకి. అంటే లేబుల్ మీద ఏమేమి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, కంపెనీ నేము, బ్రాండ్ నేము, దాంట్లో ఉన్న టెక్నికల్ నేము, దీంట్లో మనకి ఎఫ్సీఓ గైడ్ లైన్స్ లో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ కి, అవన్నీ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి సార్. చేయాలి దాని ఎక్స్పైరీ డేట్, మన లైసెన్స్ నెంబరు, బ్యాచ్ నెంబరు అన్ని.
1: అయితే రైతు సోదరులు కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం ఇందులో.
0: ఈ డీటెయిల్స్ చూసుకోవాలి సార్, లేదా ఆల్రెడీ తెలిసిన సోర్సెస్ నుంచి, నమ్మకమైన సోర్సెస్ నుంచి తీసుకోవడం.
1: మేడం, మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా జీవన ఎరువులు ప్రొడ్యూస్ చేస్తున్నాయా మేడం?
0: ఉన్నాయి సార్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాబ్స్ ఉన్నాయి,
1: అక్కడ
0: కూడా తీసుకోవచ్చు సార్.
1: డాక్టర్ దీప్తి గారు, చివరిగా మేడం మీ అనుభవం నుంచి చెప్పండి, ఇందులో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రతిదీ మనం మొదలు పెట్టగానే సక్సెస్ అయిపోదు, మీరు ఎటువంటి కష్ట నష్టాలు చూశారు, వాటిని ఎలా దాటుకొని ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఒకసారి మీ అనుభవం నుంచి చెప్తే.
0: మెయిన్ గా ఏంటంటే సార్, ప్రోడక్ట్ ఫైనలైజేషన్. ఇప్పుడు మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మనం 50 ప్రోడక్ట్స్ చేయలేము. మనము ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ ఉండే కొలది రిఫైన్మెంట్ అవుతూ ఉంటుంది సార్. ఈవెన్ ప్రోడక్ట్స్ గెట్స్ రిఫైన్ అయిన తర్వాత మనకి అది ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కంటామినేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సో అదొకటి ప్రోడక్ట్ ఫైనలైజ్ చేసుకోవటం. ఒకటి పబ్లిసిటీ, ప్రాపర్గా పబ్లిసిటీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఇది ఇందాక నేను చెప్పినట్టు సార్, నేను ఇప్పటికి బయో ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 5th ఇయర్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది సార్, రైతుల్లో కానీ యూసేజ్లో కానీ ప్రొడక్షన్ కెపాసిటీ మాకు ఫ్లోటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఏంటంటే మనకి కష్ట నష్టాలు వస్తాయి సార్, ఒక్కొక్కసారి బ్యాచ్లు ఫెయిల్ అయిపోతాయి, 1000 లీటర్లు వేస్తాము కంటామినేషన్ వచ్చేస్తుంది. సో అట్లాగా ఇచ్చేసింది మేము ఊరికి డిస్కార్డ్ చేసినవి కూడా ఉంటాయి సార్. బీయింగ్ సైంటిస్ట్ ఆల్సో వి గెట్ సచ్ బ్యాచ్ ఫెయిల్యూర్స్. అది ఇంకా మనకి ఎక్స్పోజర్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి. కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడతా ఉండాలి సార్, పెడతా ఉంటే కంపల్సరీ రైతులకి మంచి బయో ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంది సార్ రైతులకి ఉంది. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వెతుక్కుంటున్నారు, సో సిన్సియర్గా చేసే వాళ్ళకి, మంచి నాణ్యత గల ప్రోడక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి బయో ఫెర్టిలైజర్స్ సెక్టర్లో మంచి ఫ్యూచర్ ఉంది సార్.
1: లైసెన్సింగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేడం? ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందా?
0: ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక లేదండి,
1: లేదు.
0: ఇంతకుముందు యాప్ లేనప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం టైం పట్టేది, ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక మాక్సిమం 30-45 డేస్ లో వచ్చేస్తుంది.
1: మేడం, మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లాభాలు తీసుకోవచ్చు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మా శ్రోతలకు ఒకసారి చెప్పండి.
0: మనం మార్కెట్ వెతుక్కోవడంలో ఉంటుంది సార్, మనకి ఎవరికైనా బల్క్ బయర్స్ దొరికితే మనకి 1-2 ఇయర్స్ లోపలనే మనకి వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తాము. లేదు, ఇప్పుడు నా ప్రైసెస్ చాలా కంపిటెంట్గా ఉంటాయి సార్, రైతులకు డైరెక్ట్గా ఇస్తాను కాబట్టి 25-30% మార్జినే ఉంటుంది. సో అట్లా మనం తక్కువ రేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్, మార్కెటింగ్ బాగా చేసుకుని కొంచెం డీలర్స్ని పెట్టుకొని అట్లా పెట్టుకుంటే త్వరగా మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు సార్.
1: మీ దగ్గర ఎంగేజ్ చేసుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా మేడం ఇది చూసుకోవడానికి?
0: ఉన్నారండి, టెక్నికల్ గా ల్యాబ్ లో వర్క్ చేయడానికి ఉన్నారు, మాన్యువల్ లేబర్, మామూలు డైలీ బేసిస్.
1: మెషినరీ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు మేడం, దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి?
0: ఈ మెషినరీ మనము డైరెక్ట్ గా మనము ఫస్ట్ హ్యాండ్ వి బ్రాండెడ్ వి కొంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది సార్. కాబట్టి ఐ ఫ్యాబ్రికేటెడ్ మోస్ట్ ఆఫ్ ది మెషినరీస్ అండ్ మై సెల్ఫ్. విజయవాడలోని ఆటోనగర్లోని ఫెర్మెంటర్స్, బ్లెండర్స్ అన్నీ ఇక్కడ తయారు చేయించుకున్నాము. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రెయిన్ వాడాలి సార్.

0: కొత్తగా ఇందులోకి వచ్చే వాళ్ళు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.
1: ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ నేను ఇస్తాను, డిపిఆర్ కావాలని ప్రిపేర్ చేసి ఇస్తాను.
0: అలా ఎవరన్నా మహిళలు మీ దగ్గరికి?
1: చాలా మంది వస్తారండి. ఇట్లా ఇది పెట్టాలనుకుంటున్నాం అండి. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మేము మెడిసినల్ మష్రూమ్స్ కూడా చేస్తాం, ఈ ప్రోబయాటిక్స్, అక్వా ప్రోబయాటిక్స్ అవి కూడా చేస్తాము. ఈ రకరకాల వాటికి సంబంధించి గైడెన్స్ కోసం వస్తారు. కొంతమందికి మామూలు ఓరల్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము, కొంతమంది డిపిఆర్స్ తీసుకుంటారు.
0: ధన్యవాదాలు అండి డాక్టర్ ప్రవీణ దీప్తి గారు.
1: ధన్యవాదాలు సార్.
0: ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి మా కిసానవాణి శ్రోతలతో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఈ జీవన ఎరువుల్ని వ్యాపారశాలల్లో ఏ విధంగా తయారు చేసి ఒక ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు, వాణిజ్య సరళుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రైతు సోదరులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వినియోగం కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అవకాశాలు రెండు వైపులా ఉన్నాయి, వినియోగదారులు అయినటువంటి రైతు సోదరులకి, అలాగే వాణిజ్య సరళ చేసుకునేదానికి మహిళలకి, యువతికి కూడా మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ సార్.
2: వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు

0: నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు తెగుళ్ళు వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు, పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా
2: పుతలా బోల్ రహే
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధున్ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ और लोग पहली वाली बात कहा
2: परम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురానీ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకు

0: ముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
1: నమస్కారం.
0: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏమిటి?
1: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా 4 రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కరికే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీంట్లో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వసారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే
0: హమారి అంగన్వాడీ
1: హమారి జిమ్మేదారి
0: హమారి జిమ్మేదారి
1: అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
0: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
1: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి, అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
0: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుట లేచి 2 ఇడ్లీ తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతీ వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
1: పోషకాహారం అంటే అండి మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి, అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి, అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృత్తులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకు కూడా. సో ఇది ఉండాలి, అలాగే విటమిన్లు అలాగే మినరల్స్, మనం కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి, ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగనిరోధక శక్తిని

పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే ఒక 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళని వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు.

0: పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా, అంటే ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14-15 ఏళ్ళ మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగ పిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మోసపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడీ మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారు అనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తాం,
0: బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నురాని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందుట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ కానీ కోడిగుడ్లు కానీ లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసోత్సవాల్లో?
0: ఈ మాసోత్సవాల్లో అండి మేము మనకి రోజువారి మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు, ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో గోధుమ పిండి

0: ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత 7 వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరు ఏమైనా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది. అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఈ రోజుల సంరక్షణ అంటాం ముందు మేము. అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద, వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానుకుంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు. ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా, ఇంకా ఎక్కువే ఉంటారు, ఎనిమిగ్గా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం బయటికి వెళ్ళి, ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం, అన్నీ మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం, సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషా గణైర్భూషిత శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయ శ్రీవత్స సల్లాంఛన విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణ కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్ వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామివారు మనకందరూ కూడా మంగళాన్ని చేకూర్చని

అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ శవశబ్దానికి శవము అంటే శబ్దము అని అర్థం. శవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్య ఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే, ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాపహ అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్ని కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకి ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే, స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించే పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు, ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకం. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా వేదాలకు ప్రతీకలు, ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలని తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరముంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా, ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతమని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు, అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు, అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ

0: తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యపు పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్ర రావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యపందరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యపందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సృగ్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యపందిరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళాబృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళాబృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే, అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే, అలాంటి ఈ రాత్రి వేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యపందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మలత్వము, ప్రశాంతత ఇటువంటి వాటికన్నింటికీ కూడా ప్రతీక అని అంటారు. అలా దైవత్వానికి ప్రతీకగా, శాంతికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ ముత్యములు, వేల కొలది ముత్యములు మాలలుగా చేసి చక్కటి ముత్యపు పందిరి వాహనాన్ని కూర్చారు. ఆ స్వచ్ఛమైనటువంటి ముత్యములు తెల్లని గొడుగుల కింద ఆ ముత్యముల యొక్క ఛాయలో, ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి, ఆ పందిరి ఎలా ఉందయ్యా అనంటే ఆ ముత్యముల యొక్క కాంతి చేత, ఆ కాంతి ప్రకాశించి ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూ

0: పూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒక చోట చేరి వెలిగిపోతున్నాయా ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెల్లో విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా ఈలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా ఎలా ఉందయ్యా అంటే వేగం మీద ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాములు దివ్యమంగళ విగ్రహ స్వరూపటువంటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత పవిత్రత నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్షం బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యప్పందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యా అనంటే విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడ నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చేయాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా ఆత్మసాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండగా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యపు పందిరి వాహన విశేషాలను మనము శ్రీమాన్ రాఘవేంద్రరావు గారి ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు, శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్య

అందరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పంది వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరగా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతమభుతాత్మకరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధయుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే, తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆదికాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే, నస్తోముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే, ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు, ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే, పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు పందిరపై వస్తూ, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగ.

0: అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్న వాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే, అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే, దాని వెనుక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన్ని పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్నంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే, ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే, కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే, పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడు పెడితే అది పెరుగుగా మారి, ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అనంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే, భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా, ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ, ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని, హృదయాన్ని చిలుకుతాడో, అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా, నన్ను శరణు కోరు, నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ, అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన, నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో, భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే, లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నెను దొంగతనం చేయడం, అలా వెన్న కలగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అంటే, సహస్రభాను ప్రతిమోపలౌఘ

0: ప్రవాళముక్తానవరత్నతారహారం హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపఘ్నం, మరణాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా మరోవైపు అంతర్జాతీయంగా

0: భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఇసి సితంబర్ మే హి భారత్ కి క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయి ఆర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఆర్ ఇసి దర్మన్ జపాన్ కి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఆర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమీకాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: సెమీకాన్ 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్ధరణ వరకు నేడు భారత్ సాంకేతికత ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
3: साथियों तो उसमें लिखा जाएगा कि मोदी जी ने भारत को कैसे नक्सलवाद से मुक्ति दिलाई, कैसे मोदी जी ने जम्मू कश्मीर में धारा 370 समाप्त करके जम्मू कश्मीर को मुख्य धारा से जोड़ा है और भारत की एकता और अखंडता को उन्होंने मजबूत बनाने का काम किया है, कैसे उन्होंने करोड़ों करोड़ लोगों को गरीबी के बाहर निकाला है, कैसे संसद में महिलाओं को बराबर की भागीदारी दिलाई है, इन सब सारी चीजों की चर्चा होगी.
0: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలుండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండీఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51 పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం

0: 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వశాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్ధికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ధి పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే భారత్ 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంస్థల వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 FM చిత్రమజ్జరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్, జయశ్రీ పాడిన పాటను వింటారు. సంగీతం AR రెహమాన్, సాహిత్యం వేటూరి.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చూడాలని ఉంది. చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

చిత్ర మంజరి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ప్రేమికుడు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంల సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: జరగబోయే 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా చీర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మధుర గీతాలు కార్యక్రమంలో ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట సీతామాలక్ష్మి చిత్రం కోసం కేవి మహాదేవన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు. సాహిత్యం వేటూరి, పాడినవారు ఎస్పి బాలు, పి సుశీలా.

0: అయితే వెంటనే ఓ పోస్ట్ కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 523316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మంచి మనుషులు చిత్రం నుంచి, ఆత్రేయ సంగీతం ఇళయరాజా, ఆత్రేయ సాహిత్యం ఇళయరాజా సంగీతం, బాలు గానం.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఇల్లాలు చిత్రం నుంచి కేజేఎస్ దాస్ పాడిన పాట అంటారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం సినారే సాహిత్యం.

స్వయంవరం చిత్రం కోసం సంగీతం సత్యం, పాడినవారు కేజేఎస్ దాస్, సాహిత్యం దాసరథి.

మీరు వింటున్నారు మధుర గీతాలు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంపై. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట శుభోదయం చిత్రం నుంచి ఎస్పి బాలు సుశీల గానం, వేటూరి సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం అందించిన గీతం మీ అందరి కోసం.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో జీవన జ్యోతి.

మీరింతవరకు మధుర గీతాలు కార్యక్రమంలో ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.